ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తారీఖు శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: End of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి అంజలి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఏలారవంగఘనసార సుగంధతీర్థం దివ్యం విజత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వా

0: మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు.
1: బంధువులు అంటే ఎవరు? బంధువులు ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. మనకు హితం చేసేవాడెవరో వాడే బంధువు. బంధువర్గంలోని వాడైనా బాధ కలిగిస్తే వాడు శత్రువే. దేహంలో పుట్టిన రోగం బాధాకరమైతే ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఔషధి బాధా నివారణ చేయటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం. పరోపి హితవాన్ బంధు బంధురప్యహితం పరః అహితో దేహజో వ్యాధి హితమరణ్యమౌషధం. బంధుజన వ్యామోహంతో మానవుడు సంచరిస్తున్నాడు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ కఠోర సత్యాన్ని చెప్పాడు. అంతామిధ్య తలంచిచూచిన నరుండెట్లౌటెరింగి సదా కాంతల్ పుత్రులు అర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్నవ భ్రాంతిం చెంది చెదించుకుని పరమర్థంబైననీ.

0: ತಾ ಚಿಂತಾಕಂತಿಯು ಚಿಂತ ನಿಲ್ಪಡುಗದ ಶ್ರೀ ಕಾಳಹಸ್ತೀಶ್ವರ. ಮೋಕ್ಷದಾತೆಯನ ಪರಮೇಶ್ವರಿನಿ ಎಂದು ಮಾನವುಡು ಕೊದ್ದಿಪಾಟಿ ಧ್ಯಾನಂ ಕೂಡ ನಿಲ್ಪಡಂ ಲೇದು. ಅಂದುಕನೇ ಅನ್ನಮಯ್ಯ ಅಂತಾಡು, ಚಲುವಲೋಪಲಿ ವೇಡಿ ಸಂಸಾರಮು, ಚೂಡ ಜಲಪೂತ ಬಂಗಾರು ಸಂಸಾರಮು, ಅಪ್ಪುಲೇನಿ ಸಂಸಾರಮೈನ ಪಾಟೇ ಚಾಲು, ಅಪ್ಪುಲೇನಿ ಜೀತಮೊಕ್ಕ ತಾರಮೈನ ಚಾಲು ಅನಿ ಅನ್ನಾಡು ಅನ್ನಮಯ್ಯ. ಸಂಸಾರಾಂಧಕಾರಂಲೋ ಪಡಿ ಜೀವುಡು ಕೊಟ್ಟುಮಿಟ್ಟಾಡುತ್ತೂ ಉಂಟೇ ಅರ್ಥಂ ಲೇನಿ ಆಶಲು ಪೆಟ್ಟುಕೊನಿ ವಗಲ ಪ್ರೇಮನು ನಟಿಸ್ತಾರು ತಪ್ಪ ವಾರು ಕ್ಷೇಮಾನ್ನಿ ಕಾಂಕ್ಷಿಂಚರು. ಸತ್ಪುರುಷಲೇನ ವಾರು ಪರಹಿತಾನ್ನೇ ಕೋರುಕುಂಟಾರು. ದಾನಿಕಿ ಪ್ರಕೃತಿ ಸಿದ್ಧಮೈನ ಉಪಮಾನಾಲೆನ್ನೋ ಉನ್ನಾಯಿ. ಸೂರ್ಯುಡು ಎವ್ವರೂ ಪ್ರಾರ್ಥಿಸಕುಂಡಾನೇ ಪದ್ಮವನಾನ್ನಿ ವಿಕಸಿಂಪಚೇಸ್ತುನ್ನಾಡು. ಚಂದ್ರುಡು ತನಂತ ತಾನೇ ಕಲುವಲನ್ನು ವಿಕಸಿಂಪಚೇಸ್ತುನ್ನಾಡು. ಮೇಘಾಲು ಕೊರಕುಂಡಾನೇ ನೀಟಿನಿಸ್ತುನ್ನಾಯಿ. ಅಲಾನೇ ಸತ್ಪುರುಷುಲು ಪದ್ಮಾಕರಂ ದಿನಕರ್ರೋ ವಿಕಚಂಕರೋತಿ ಚಂದ್ರೋ ವಿಕಾಸಯತಿ ಕೈರವ ಚಕ್ರವಾಳಂ ನಭ್ಯರ್ಧಿತೋ ಜಲಧರೋಪಿ ಜಲಂ ದದಾತಿ ಸಂತಃ ಸ್ವಯಂ ಪರಹಿತೇಷು ಕೃತಾಭಿಯೋಗಾ. ಆಧುನಿಕ ಮಾನವುಡು ಅನ್ನಿಂಟಿನಿ ವ್ಯಾಪಾರ ದೃಷ್ಟಿತೋ ಆಲೋಚಿಸ್ತುನ್ನಾಡು. ವಾಡಿಂಟಿಕೆಳ್ತೇ ನಾಕೇಮಿ ಲಾಭಂ, ಮಾ ಇಂಟಿಕಿ ವಾಡೊಸ್ತೇ ಏಂ ಪ್ರಯೋಜನಂ, ಇಲ್ಲ ಆಲೋಚನಲು ಕೊನಸಾಗುತ್ತುನ್ನಾಯಿ. ಮನುಷ್ಯನಿ ಜೀವಿತಕಾಲಂ 100 ಸಂವತ್ಸರಾಲು ಅನುಕುಂದಾಂ. ನಿದ್ರಲೋ ಸಗಭಾಗಂ ತರಿಗಿಪೋತುಂದಿ, మిగిలిన సగం బాల్య వృద్ధాప్యాలలో గడిచిపోతుంది. ద్వితీయార్థం ప్రయాసతో కూడిన పనులు. చెంచలమైన ఆయుస్సు ద్వారా జీవులకు సుఖం ఎలా కలుగుతుంది చెబుతున్నాడు భర్తృహరి. ఆయువు 100 వత్సరములు అందు సగంబు నశించే నిద్రచే ఆరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే పాయక టక్కినట్టి సగపాలు గతించు ప్రయాస వృత్తిచే ఆయువు చెంచలం బగుచు ప్రాణులకెట్లు సుఖంబు చేకురుం. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆపద వేళైన అరసి బంధుల చూడు భయము వేళ చూడు బంటుతనము పేదవేళ చూడు పెండ్లాము గుణములను అని వేమన 3 రకాలుగా చెప్పాడు వ్యక్తుల గుణగణాలను. ఆపద వేళలో సహకరించిన వాడే బంధువు. తన వద్ద పనిచేసే బంటు ఆపదలో సహకరించాలి. దారిద్ర్యంలో ఉన్నప్పుడు భార్య కాని భర్త కాని వారి స్వభావాన్ని బయటపెట్టకుండా కలిసిమెలిసి ప్రవర్తించాలి. ఇది లోక సహజం. ఉద్యోగ జీవితంలో పరుగులు తీస్తూ నిత్యకృత్యాలలో తలబుంకలై భార్యాబిడ్డలకు తల్లిదండ్రులకు దూరంగా పయనించేవారెందరో. మమతానుబంధాలు అనురాగపూరిత వాక్కులు కరువైతే మానవ జీవనంలో సాధించిన ఘనత ఏమిటి అర్ధబలం తప్ప.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీ ఆర్య పద్మనాభరావు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: రైతు సమాచారం.
3: పాడి పరిశ్రమలో మేలుజాతి పశువుల ఎంపిక గురించి తెలుసుకుంటారు. పాడి పరిశ్రమ లాభాలతో నడవాలి అంటే పశువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవటం ఎంతో అవసరం. వీటి ఎంపిక ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పాల దిగుబడి, బ్రీడింగ్ చరిత్ర, పశువు శరీర లక్షణాలు. ఆవులలో రోజుకు సగటు దిగుబడి 12 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. ఈత కాలంలో అంటే 300 రోజులలో దిగుబడి 3,500 నుంచి 4,500 లీటర్లు ఇవ్వగలిగిన సంకరజాతి ఆవులను మాత్రమే ఎంపిక చేసి కొనాలి. గేదెలలోనైతే సగటు దిగుబడి 8 నుంచి 10 లీటర్లు, ఈత కాలంలో అంటే 280 రోజులలో దిగుబడి 2,000 నుంచి 2,500 లీటర్లు ఇవ్వగలిగిన ముర్రా గ్రేడెడ్ గేదెలను మాత్రమే కొనాలి. మరి ఈ పశువులు అందరినీ పాలు పితకనిస్తాయా లేదా చూసుకోవాలి. అన్ని రకాల మేతలకు అలవాటు పడగలదా లేదా మనం ఉండే వాతావరణానికి సరిపడుతుందా లేదా గమనించి ఆ తర్వాత పశువులను ఎంపిక చేసుకోవడం ఎంతో మంచిది. పశువుల కాలిగిట్టలు దృఢంగా, వెడల్పుగా, గుండ్రంగా, ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి. పశువు పిరుదుల భాగం వెనుక వైపు వంగి ఉంటే సులభంగా ఈనగలదు. పాడి పశువు నిండుగా, చురుకుగా, ఆడలక్షణాలు కలిగి ఉండాలి. శరీరం మంచి అంగసౌష్ఠవం కలిగి ఎటు చూసినా త్రికోణాకారం కలిగి ఉండాలి. పశువు చర్మం పల్చగాను, మృదువుగాను, నిగనిగ మెరుస్తూ ఉండాలి. చర్మాన్ని లాగితే మడత సులువుగా రావాలి, మళ్లీ వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా, చురుకుగా, సులువుగా పశువు పడుకోగలగాలి, లేవాలి. పశువు కళ్ళు చురుకుగా, విశాలంగా ఉండాలి. పశువు ఛాతి భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను ఉండాలి. పశువు ప్రక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. కాళ్లు దృఢంగా ఉండాలి. ఇక పశువు పొదుగు భాగం విస్తరించి శరీరానికి బాగా హత్తుకొని ఉండాలి. వదులుగా వేలాడేటట్లు పశువు పొదుగులు ఉండకూడదు. పశువు పొదుగు మెత్తగా దూది వలె ఉండాలి. ఎలాంటి కణుతులు అందులో లేకుండా ఉండాలి. పాలు తీయగానే పశువు పొదుగు ముడుచుకుని పోయేలా ఉండాలి. అలా ముడుచుకుపోని పొదుగు కండ పొదుగు అవుతుంది. పశువు పొదుగుకు ఇరువైపులా ఉండే పాల నరాలు పెద్దగా ఉబ్బి మెలికలు తిరిగి పైకి స్పష్టంగా కనిపించాలి. పశువు చనులు 4 మృదువుగాను మెత్తగాను ఉండి నొక్కి చూస్తే బాగా దారలు పడేటట్లుగా ఉండాలి. పొదుగు మీద నలుచదరంగా సమానంగా అమరి ఉండాలి. ఈ పశువుల తుంటి చంక వెడల్పుగా ఉండాలి. పాల ధారలు ధారాళంగా ఉండాలి. పశువు అనువంశికంగా గర్భకోశ వ్యాధులు వచ్చే చరిత్ర కలిగిన పశువులను ఎంపిక చేసుకోకూడదు. నెలలోపు ఈనిన పశువులనే ఎంపిక చేసుకుని కొనాల్సి ఉంటుంది. లేదా 7వ నెల చూడి పశువులను కొనుక్కోవాలి. మొదటి ఈత, 2వ ఈతలో ఉన్న పశువును మాత్రమే ఎంపిక చేసుకుని కొనుగోలు చేయాలి. రైతు సోదరులు, మొదటి 6 ఈతలలోనే పశువు గరిష్ట స్థాయిలో పాల దిగుబడిని ఇవ్వగలదు. పశువుల పళ్ల వరసలను బట్టి కొంతవరకు వయస్సును, ఈతల సంఖ్యను నిర్ణయించవచ్చు. 10 పశువులతో ప్రారంభించుకుందామనుకున్న పాడి పరిశ్రమలో గేదెలను, ఆవులను 50:50 కొనుగోలు చేయటం మంచిది. అంటే సుమారు 4 పాడిగేదెలు, 4 పాడి ఆవులు, 1 చూడి గేదె, 1 చూడి ఆవుతో పాడి పరిశ్రమను ప్రారంభించి కాలక్రమేణా గేదెల సంఖ్యను తగ్గించి ఆవుల సంఖ్యను పెంచుకుంటూ ఆవుల సంఖ్యను 10కి పెంచి అధిక సగటు పాల ఉత్పత్తిని పెంచుకోవాలి. ఆవులను చూడి కట్టించడానికి పాలసార కలిగిన ఆంబోతుల వీర్యాన్ని వాడి మంచి జాతి కలిగిన దూడలను ఉత్పత్తి చేయవచ్చు. మన దగ్గర పుట్టిన ఆవు పేయలను అమ్మకుండా పోషించి ఆవులుగా తయారు చేసుకోవాలి. గేదెల కన్నా సరైన పోషణతో ఆవుల వలన ఎక్కువ లాభం రైతు సోదరులు పొందొచ్చు.

0: మీరింతవరకు పశువుల ఎంపికలో మేలుజాతి పాడి పశువుల ఎంపిక గురించి తెలుసుకున్నారు.
1: యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన. ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 రూపకం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం, 7:40 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు డి వెంకటేశ్వరరావు, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లెకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, 9:30 ఏకచిత్రగానం, 10:03

వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాద్యం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బీర సాగు మంచి ఆదాయకం రూపకం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 7:40 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 15 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.

0: తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతీ నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినాయి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం, డ్రాయింగ్ డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: 2 సంవత్సరాల్లో మనం 2,938 మందికి 25,31,59,000 మందికి ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుకి 1,300 నుంచి 1,500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయం నిధి కోసం, ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్ కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కనిపిస్తున్నైతే దాదాపు 2,935 మంది ఉన్నారు. 25,31,35,000 చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 8 నెలల నుంచి 9 నెలలు ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు.
0: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంయుక్త అరబ్ అమీరాత్ దేశస్య అల్పకాల

0: మేల్కొల్పేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో చెరువులను శుభ్రం చేసి అభివృద్ధిపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద నిధులు మంజూరు చేసింది. చెరువుల మరమ్మత్తు, బలోపేతం, సుందరీకరణతో పాటు ప్రమాదాలకు అవకాశం లేకుండా చుట్టూ రైలింగ్, తదితర అభివృద్ది పనులు ఈ పథకం ద్వారా చేపట్టనున్నారు. ఇందుకుగాను ఒక్కో చెరువుకు 3.14 కోట్ల రూపాయల చొప్పున ఎంపిక చేసిన చెరువులన్నింటికీ కలిపి 18.84 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా పన్నీర్ చేతన్ బాధ్యతలు చేపట్టారు. 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చేతన్ జనగామ ఏఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఎడమ కాలువ 14, కుడి కాలువ 19 కిలోమీటర్ల వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటి వరకు నిర్వాసితులకు 45.5 కోట్ల రూపాయలు అందించామని, త్వరలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎండ తీవ్రత పెరగడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం వేగంగా అడుగంటుతోంది. ఏప్రిల్ చివరిలో 5.50 మీటర్ల లోతుకు పడిపోయింది. యాసంగిలో జిల్లాలో 3,59,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఎండల తీవ్రతతో ఈ నేలలో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని, రైతులు భూగర్భ జలాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి శ్రీకాంత్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చెరువుల మధ్య వాగు సమీపంలో పురాతన శిల్పాలను చారిత్రక పరిశోధకులు రాజ్ కుమార్ గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన గణపతి, వీరగల్లు, చాముండేశ్వరి, నాగదేవత శిల్పాలు వాగు సమీపంలో కనుగొన్నారు. ఈ పురాతన శిల్పాల గుర్తింపుతో చెరువుల మధ్య గ్రామం 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామ జాబితాల్లోకి చేరుతుందని రాజ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో 10,860 గృహాలకు గాను అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వగా అందులో 8,910 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 1,689 గృహాలు బేస్మెంట్ లెవెల్లో, 995 గృహాలు గోడల దశలో, 3,987 ఇళ్లు రూఫ్ లెవెల్ కు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల రోజుల్లో 980 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయని, ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ మొదటి వారంలోపు పెద్ద సంఖ్యలో పేదలకు గృహాలు అందుబాటులోకి వస్తాయని హౌసింగ్ డీఈ భాస్కర్ తెలిపారు. జిల్లాలోని శాస్త్రవేత్తలు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య తదితర సాగు సంబంధిత శాఖల అధికారుల చేత రైతులకు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ సాగు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు అందించారు. కార్మికుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మేడే ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా, ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, యువతకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ గెలల అమ్మకాలు ప్రారంభమైనట్టు ఉద్యానవన శాఖ జిల్లాధికారి లత తెలిపారు. లోహియా కంపెనీ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేశారు. 2022-23 సంవత్సరంలో నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు వచ్చాయని, జిల్లాలోని 22 మంది రైతుల నుండి 17.275 మెట్రిక్ టన్నుల గెలలను తీసుకుని 3.92 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్టు లత తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా జరిగాయి.
1: శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు CBSE ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలు

భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనలతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపైన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని అందులో ఎంతమాత్రం నిజం

0: చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. రెండవ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనీస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాశర్ జారీ చేసిన సర్కులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనీస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సెన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జాయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్ట్

0: ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాణి అంటూ ఏదన్నా ఉంది అంటే అది దోమనే. దోమల వల్ల బాధపడ్డవాళ్లు కాదు, శాస్త్రవేత్తలే తేల్చి చెప్పిన మాట ఇది. మిగతా క్రూర జంతువులు ఏవైనా వాటి జోలికి వెళ్ళినప్పుడే ప్రమాదం, కాని దోమలు అలా కాదు. మన ఇళ్లలోకి వచ్చి మరీ కుట్టిపోతాయి. ఎర్రటి ఆ దద్దుర్లు ఏ మలేరియా, డెంగీ లాంటి జబ్బులకు దారితీస్తోందోనని భయపడిపోతూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా మరణాలు దోమలే కారణమట. అది చాలదన్నట్లు పెరుగుతున్న భూతాపం దోమల సమస్యను ఇంకా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. సీరియస్గా ఏ పుస్తకమో చదువుకుంటేనో బుగ్గ మీద కసుక్కునే సూది దిగినట్లు చుర్రుమంటోంది. ఫట్మని ఒకటిచ్చినా దాన్ని అక్కడికక్కడే చంపేయాలనుకుంటాం, కానీ జరిగేది మాత్రం మన చెంప మనమే పగలగొట్టుకోవడం. మన మనసులో అనుకున్నది దానికి ఎలా తెలుస్తుందో, రెప్పపాటులో చేతికి అందకుండా ఎగిరిపోతోంది. మరునిమిషం వెక్కిరిస్తున్నట్లుగా మళ్లీ మన చెవి దగ్గర జుయిమని మోత మొదలెడుతోంది. దోమలను తిట్టని రోజంటూ ఉండదు. వర్షాకాలం వచ్చి పట్టుమని 4 వానలు కురిశాయో లేదో ఎప్పటిలాగే ఇళ్లలో దోమల గోల మొదలవుతోంది. ఆసుపత్రుల్లో డెంగీ మలేరియా కేసులు కూడా పెరిగిపోతూ ఉంటాయి.

దోమల బ్యాట్లు బిళ్లలకు వందలు వేలు తగలబెట్టక తప్పడం లేదు. నగరాల నుంచి పల్లెల వరకు మన దేశంలో వాడుతున్న ఈ దోమల మందుల మార్కెట్ విలువ దాదాపు 4,000 కోట్లట. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పనికిరాని దోమల గురించి ఎందుకింత ఖర్చు? అసలు ఈ దోమల్ని భూమ్మీద లేకుండా పూర్తిగా చంపేయలేమా? చంద్రుడి మీదికి వెళ్ళొచ్చాం, అంతరిక్ష యాత్రలు చేస్తున్నాం, సూర్యుడి మీద కూడా పరిశోధన చేయగల సత్తా సాధించాం. సాంకేతికంగా ఇంత అభివృద్ధి సాధించినా మనం ఒక చిన్న దోమని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. ఎందుకని? పురుగు మందులతో పంటల మీద తెగుళ్లకు కారణమవుతున్న కీటకాల్ని అంతం చేయగలిగినట్లే దోమల్ని కూడా అంతం చేయలేమా? ఇలాంటి ప్రశ్నలు అంతర్జాలంలో కొన్ని వందలు కనిపిస్తాయి.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటే ముందు అసలు దోమల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అవి మన రక్తాన్ని పీల్చేసి బతుకుతాయని, ఆ క్రమంలో రోగాలను వ్యాప్తి చేస్తాయని మాత్రమే అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి దోమలన్నీ మనకు హానికరమైనవి కాదు. ప్రపంచంలో దాదాపుగా 3500 రకాల దోమలు ఉంటే అందులో 400 రకాలు మన దేశంలో ఉన్నాయి. అయితే ఈ దోమలన్నీ

మనకు కుట్టేవి, రోగాల్ని తెచ్చేవి కావు. 200 రకాలు మాత్రమే మనుషుల్ని కుడితే, అందులో ప్రధానంగా 3 రకాలు అంటే అనాఫిలిస్, క్యూలెక్స్, ఏడిస్ జాతులకు చెందిన ఇలాంటి దోమలే వ్యాధులకు వ్యాప్తికి కారణమవుతున్నాయి. నిలకడగా దోసెడు నీళ్లుంటే చాలు, వాటి మీద ఆడదోమలు ఒకేసారి 100 నుంచి 300 వరకు గుడ్లు పెడతాయి. 48 గంటల్లో వాటి నుంచి లార్వా బయటకు వచ్చినా అవి మళ్లీ దోమలుగా మారి ఎగరడానికి 2 వారాలు పడుతోంది. దోమ జీవితకాలం 2 నెలలు మాత్రమే. ఆ కాలంలోనే అవి కనీసం 10 సార్లు గుడ్లు పెడతాయి. అందుకే దోమలు అంత ఎక్కువగా ఉంటాయి. లార్వా దశలు 2 వారాలు సూక్ష్మ క్రిముల్ని, నాచుని తింటూ నీళ్లలోనే ఉంటాయి. కాబట్టి దోమలు పెరగకుండా ఉండాలంటే నీటిని నిల్వ ఉంచకుండా చూడాలనేది, అలా జాగ్రత్తలు తీసుకునే బదులు అసలు దోమలే లేకుండా చంపేయడం ఎందుకు సాధ్యం కాదు అంటే దోమలన్నీ చెడ్డవి కావన్నది ఒక విషయం. మరొక విషయం, దోమలన్నీ మనుషుల్ని కుట్టవు. చాలా వరకు దోమలు శాకాహారులే. మరి అవి పువ్వుల్లోని మకరందాన్ని తాగుతాయి, పండ్లు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి, వాటితోనే బతుకుతాయి. నిజానికి మనుషుల్ని కుట్టేది కేవలం ఆడదోమలే. వాటి శరీరంలోనే రక్తాన్ని పీల్చే ఏర్పాటు ఉంటోంది. వాటిల్లోని చాలా వరకు పశువుల్ని, పక్షుల్ని కుట్టడానికే ఇష్టపడతాయి. కొన్ని మాత్రమే మనుషుల్ని కుడతాయి. కాబట్టి అవి మనల్ని కుట్టకుండా చూసుకోవడమే తేలిక. కానీ మొత్తంగా దోమల్ని నివారించడం సాధ్యం కాదు, తెలివైన పనీ కాదు.

ప్రకృతి సిద్ధంగా భూ వాతావరణం అంతా దోమలకు చాలా అనుకూలమైనది. భూతాపం పెరిగిన కొద్దీ వాటికి మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. కాబట్టి అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే రకరకాల క్రిమి సంహారకాలన్నింటినీ కూడా తట్టుకునే శక్తి దోమలకు జన్యుపరంగా ఉంటోందట. అందుకే వాటిని నిర్మూలించడం అనేది పూర్తిగా అసాధ్యం. ఇక తెలివైన పని ఎందుకు కాదు అంటే, సహజ సిద్ధమైన ఆహారపు గొలుసులలో దోమలది కీలక పాత్రే. గబ్బిలాలు, కొన్ని చిన్న చిన్న పక్షులు, గోల్డ్ ఫిష్, క్యాట్ ఫిష్ లాంటి చేపలు, కప్పలు, తాబేళ్లు, తూనిగలు అన్నీ దోమల్ని తింటాయి. దోమలే లేకుండా చేస్తే వాటికి సమతుల ఆహారం లోపిస్తోంది, కాబట్టి క్రమంగా అవి తగ్గిపోతాయి. రెండవది, దోమలు పూలలోని మకరందాన్ని తాగే క్రమంలో పరాగ సంపర్కానికి కారణమవుతాయి. పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు చాలానే ఉన్నప్పటికీ కొన్ని దోమలు దోమల కోసమే పువ్వుల మీదికి వస్తూ ఉంటాయి. కొన్ని రకాల పూల జాతులు కేవలం దోమల వల్లే బతుకుతాయన్నమాట. వాటి వల్ల మనకు తెలియకుండానే కొంత మంచి జరుగుతోంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం దోమల్ని మాత్రమే చంపగలిగే మార్గం అంటూ ఏదీ లేదు. ఒకవేళ కనిపెట్టినా వాటిని చంపే క్రమంలో మొత్తం పర్యావరణంపైన, జీవ వైవిధ్యంపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అని అంచనా వేయడం కష్టం. అందుకే వ్యాధి కారకాలైన దోమల్ని మాత్రమే చంపేందుకు రకరకాలుగా పరిశోధనలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు భూమి మీద దాదాపుగా సగం మంది చావుకి కారణం దోమలేనని తేల్చి చెబుతున్న పరిశోధకులు వాటిని వదిలించుకోవడమేలా అని చాలానే పరిశోధనలు చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. దోమల లార్వాను తిని బతుకుతాయని భావించిన గంబూషియా చేపల ప్రయోగమూ ఫలించలేదు. మలేరియాకి తయారు చేసిన వ్యాక్సిన్ 40% ప్రభావం చూపుతోంది. మగ కీటకాలను రేడియేషన్ ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేయడం వల్ల గతంలో పశువులకు హాని చేస్తున్న కొన్ని కీటకాలను అమెరికాలో పూర్తిగా నిర్మూలించగలిగారు. అందుకని అదే పద్ధతిని దోమల మీద ప్రయత్నించి చూశారు. ఫ్లోరిడాలో అనాఫిలెస్ దోమల మీద

కాలిఫోర్నియాలో క్యూలెక్స్ దోమల మీద చేసిన ప్రయోగాలు ఫలితాన్ని ఇవ్వలేదు. రేడియేషన్ వల్ల దోమలు బలహీనమై చనిపోతున్నాయే తప్ప ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఇలాంటి ప్రయోగంతోనే తాము 2 చిన్న ద్వీపాల్లో దోమలు లేకుండా చేసినట్లు చైనా ప్రకటించింది. అయితే ఉన్న 100లాది రకాల దోమల్లో ఒక్కో రకం దోమని తీసుకుని ఆడ మగ వేరు చేసి ఇలా ప్రయోగాలు చేయడం అంటే చాలా కష్టము, ఖర్చు కూడా. ఎల్ సాల్విడార్లో చేసిన జెనెటిక్ సెక్సింగ్ అంటే గుడ్ల మీద క్రిమి సంహారకాన్ని ఉపయోగించడం ద్వారా ఆడదోమలు మాత్రమే చనిపోయేలా చేయడం. ఈ ప్రయోగం సఫలమైంది. కానీ వెంటనే మరో దేశం నుంచి దోమలు వచ్చేశాయి. అందుకే ఏదైనా పద్ధతి పనిచేసినా దాన్ని ఒకచోట అమలు చేసి

0: ఇలాంటి ప్రయోగంతోనే తాము రెండు చిన్న ద్వీపాల్లో దోమలు లేకుండా చేసినట్లు చైనా ప్రకటించింది. అయితే ఉన్న వందలాది రకాల దోమల్లో ఒక్కో రకం దోమని తీసుకుని ఆడ మగ వేరుచేసి ఇలా ప్రయోగాలు చేయడం అంటే చాలా కష్టము, ఖర్చు కూడా. ఎల్ సాల్విడార్లో చేసిన జెనెటిక్ సెక్సింగ్ అంటే గుడ్ల మీద క్రిమి సంహారకాన్ని ఉపయోగించడం ద్వారా ఆడదోమలు మాత్రమే చనిపోయేలా చేయడం, ఈ ప్రయోగం సఫలమైంది. కానీ వెంటనే మరో దేశం నుంచి దోమలు వచ్చేశాయి. అందుకే ఏదైనా పద్ధతి పనిచేసినా దాన్ని ఒకచోట అమలు చేస్తే చాలదు, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాల్సి ఉంటోంది. అది దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్లు అనాఫిలిస్ మీద జీన్ ఎడిటింగ్ ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు ఫలించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే పరిస్థితి వచ్చేదాకా దోమలతో సహజీవనం తప్పదు. కాబట్టి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం మీదే దృష్టి పెట్టాలి.
1: దోమలు వేర్వేరు రకాలుగా జబ్బుల వ్యాప్తికి వాహకాలు అవుతాయి. అంతేగాని దోమలే జబ్బులకి కారణాలు కావు. ఉదాహరణకు మలేరియా వ్యాధికి సంబంధించిన సూక్ష్మక్రిమి తాను బతకాలంటే ఒక ప్రాణి నుంచి మరో ప్రాణి మీదికి మారాలి. అందుకోసం దోమల్ని ఆకర్షిస్తుంది. అవి కుట్టినప్పుడు వాటి ఆహార నాళానికి అతుక్కుంటుంది. ఆ దోమ మరో ఆరోగ్యవంతుడైన మనిషిని కుట్టినప్పుడు ఆ సూక్ష్మక్రిమి రక్తం ద్వారా అతడి శరీరంలోకి చేరుతుంది. అదే డెంగీ, ఎల్లో ఫీవర్ లాంటి వాటికైతే ఆ జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి కుట్టిన దోమ రక్తంతో పాటు ఆ వైరస్ని తీసుకువచ్చి మరొకరిని కుట్టినప్పుడు వారికి అంటిస్తుంది. డెంగీ వ్యాధి సోకిన వారి నుంచి ఒకలాంటి పువ్వు వాసన వస్తుందట. అది ఆకలిగా ఉన్న దోమల్ని ఆకర్షిస్తుందట. అందుకే డెంగీ, జీకా లాంటివి అంత వేగంగా వ్యాప్తిస్తూ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం దోమల వల్ల వ్యాప్తించే రోగాల వల్ల 30,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందట. ఒక్క మలేరియానే కాదు, డెంగీ, జీకా, జీపనీస్, ఎన్సెఫలైటిస్, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ ఇలా ఇంకా చాలా జబ్బులకు వాహకాలవుతున్నాయి దోమలు.

0: కొందరిని మాత్రమే ఎక్కువగా దోమలు కుడతాయెందుకు? నిజమే, దోమలు కొందరిని వెతుక్కుంటూ వెళ్తాయి, కొందరు పక్కనే ఉన్నా కుట్టవు. ఎందుకలా అని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చాలా విషయాలే తెలిసాయి.
1: ఖచ్చితమైన కారణం ఏమిటో తెలియదు, కానీ 83% మాత్రం ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే కుడతాయట. అదే ఏ గ్రూప్ అయితే 46% బి గ్రూప్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. తమకు నచ్చిన రక్తం గ్రూప్ ఉన్నవారిని దోమలు 50 మీటర్ల దూరం నుంచే గుర్తుపట్టగలవట. అందుకే నేరుగా వారి దగ్గరికే వెళ్లి కుడతాయంట.
0: దోమలకు కార్బన్ డయాక్సైడ్ అంటే చాలా ఇష్టం. కొందరు శ్వాసలు కార్బన్ డయాక్సైడ్ని ఎక్కువగా వదులుతారు. అలాంటి వారి చుట్టూ దోమలు చేరుతాయి. లావుగా ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఎక్కువగా దోమల బారిన పడడానికి అదే కారణం.
1: ఆటలన్నా వ్యాయామమన్నా ఇష్టపడేవారంటే దోమలకు మరీ ఇష్టం. చెమట, లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమోనియా వాసనలు వాటిని ఆకర్షిస్తాయి.
0: జీవచర్యల కారణంగా కొందరి చర్మంలో సహజంగానే స్టెరాయిడ్స్, కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటాయి. అవి కూడా దోమల్ని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: బీరు తాగిన వారి చెమటలో ఇథనాల్ వాసన, కొంతమంది వాడే పూల పర్ఫ్యూమ్ లాంటివి కూడా దోమల్ని ఆకట్టుకుంటాయి.
0: నలుపు, ఇతర ముదురు రంగులు దోమల్ని ఆకట్టుకుంటాయని ఒక పరిశోధనలో తేలింది. నచ్చిన మనిషిని ఎంచుకోవడమే కాదు, దోమ కుట్టే పద్ధతి కూడా ప్రత్యేకమే. చర్మం మీద వాలగానే 2 గొట్టాల్ని లోపలికి గుచ్చుతోంది. మన రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ఒకదాని ద్వారా ఎంజైమ్ని పంపించి 2వ గొట్టంతో రక్తాన్ని పీలుస్తోంది. నిజానికి ఆ రక్తంతో అది కడుపు నింపుకోదు. ఆకలి తీర్చుకోవడానికి మళ్లీ మొక్కలనే ఆశ్రయిస్తోంది. కాకపోతే అది గుడ్లు పెట్టాలంటే రక్తంలోని ప్రోటీన్ అవసరం, అందుకే కుడుతోంది. ఇక అవి కుట్టినప్పుడల్లా వాటి ఎంజైమ్ మన రక్తంలోకి చేరడాన్ని గుర్తించిన మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందించింది.

ప్రయత్నించడం వల్ల అక్కడ ఎర్రగా దద్దుర్లు వస్తాయి, దురద పెడుతోంది. ఆ చర్యల ద్వారా అక్కడేదో హాని జరుగుతోంది, గుర్తించమని శరీరం మనకి చెబుతోంది. అప్పుడు కానీ మనకి దోమ కుడుతున్నట్లు తెలియదు.

దోమల్లేని దేశం ఉంది. యూరప్లోని ఐస్లాండ్ ప్రజలకు అసలు దోమ అంటే ఎలా ఉంటుందో తెలియదు. ప్రపంచమంతటా ఉన్న దోమలు ఒక్క ఐస్లాండ్ జోలికి మాత్రం ఎందుకు పోవడం లేదన్నది శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. అంటార్కిటికాలాగా గడ్డకట్టుకుపోయే చలేమీ అక్కడ ఉండదు. అలాగని అవి పెరగడానికి కావలసిన నీటి గుంటలు లేవా అంటే అవీ ఉన్నాయి. అయినా ఆ దేశానికి దగ్గర్లోనే ఉన్న నార్వే, డెన్మార్క్, స్కాట్లాండ్, గ్రీన్లాండ్ లాంటి దేశాలన్నింటిలోనూ ఉన్న దోమలు ఐస్లాండ్లో మాత్రం అడుగుపెట్టలేదు. ఎందుకని అని అధ్యయనం చేసిన పరిశోధకులకు స్పష్టమైన కారణమేంటో ఇంకా తెలియలేదట. ఈ ద్వీపదేశం మీద సముద్ర వాతావరణ ప్రభావం ఎక్కువ కాబట్టి దోమలు అక్కడ బతకలేకపోతున్నాయేమో అని వారు భావిస్తున్నారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఐస్లాండ్ మట్టిలోనూ నీటిలోనూ ఉన్న రసాయనాల సమ్మేళనం దోమలకు నచ్చడం లేదు. అయితే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తమ దేశం మీద కూడా పడిందని, గత 20 ఏళ్లలోనే సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరిగిందని, గతంలో లేని 200 రకాల కొత్త కీటకాలు ఇప్పుడు దేశంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడో దోమలు ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు ఇక్కడి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

0: ఎలిఫెంట్ మస్కిటో గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కువగా అడవుల్లో కనిపించే ఈ దోమ దాదాపుగా 2 సెంటీమీటర్ల పొడవు ఉంటోంది. అయినా ఇది ఎంత మంచి దోమ అంటే మనుషుల్ని కుట్టదు, అస్సలు రక్తం ముట్టదు. పైగా లార్వా దశలో ఉన్నప్పుడు ఇతర దోమల లార్వాణ్ణి తినేసి బతుకుతోంది. అంటే మనకు హాని చేసే చాలా దోమల్ని ఇది పుట్టకుండానే తినేస్తుందన్నమాట. ఇలాంటి దోమల్ని పెంచడం కూడా కుట్టే దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తోడ్పడుతుందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా డెంగీ వ్యాప్తిని అరికట్టడానికి ఈ ఎలిఫెంట్ మస్కిటోల్ని అడవిలో కాకుండా జనావాసాల మధ్య పెంచేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిందే, మనిషి జీవితం ఎంత విలువైనదో, దాన్ని అందరం చక్కగా ఎంత వీలైతే అంత సంరక్షించుకోవాలనుకుంటాం. కాని మనిషి జీవితంలో వచ్చే పెద్ద బాధల్లో ఒకటి మనకొచ్చే జబ్బులు. ఇవి కొన్ని ముందు తెలిసి వస్తే మరికొన్ని తెలియకుండానే వస్తాయి. అలా వచ్చి మన రోజువారీ ఆనందాన్ని కొన్నాళ్లు హరిస్తాయి, లేదా ఇంకా దారుణంగా ప్రాణాంతకంగా కూడా మారిపోతాయి. కొన్ని జబ్బులు చాలా చిన్నగా ఉండి వాటంతటవే తగ్గిపోతాయి. మరికొన్ని తీవ్ర ప్రభావం చూపించి చావుకి కూడా దారితీయొచ్చు. అలా సోకిన కొన్ని రోజులలోనే ప్రాణాలు తీసుకోగల వ్యాధుల్లో డెంగ్యూ కూడా ఒకటి. మనందరికీ అది ఒక ప్రాణాంతకమైన వైరల్ వ్యాధని తెలుసు. ఈ మధ్య ఈ వ్యాధి ఎక్కువసార్లు వచ్చి బాగా వినిపిస్తూ సామాన్యమైన పేరైపోయింది. డెంగ్యూ దోమల వలన సోకి వచ్చే వ్యాధి. ఇది వయస్సుతో లింగంతో సంబంధం లేకుండా ఎవరికైనా సోకుతోంది. ఏది ఏమైనా ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ముందుగా పరిశుభ్రత మనకెంతో అవసరం.
1: దోమలు కుట్టిన వ్యక్తుల్లో 20% వల్లే 80% రోగాలు వ్యాప్తిస్తున్నాయట. ఈ 20% మనం ఉండకూడదనుకుంటే దోమల నుంచి కాపాడుకోవడానికి 2 రకాలుగా పనిచేయాలి. మొదటిది, ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే పరిస్థితులు లేకుండా చూసుకోవడం. ఇందుకోసం మొక్కల్లోనూ, పెంపుడు జంతువుల కోసమో పక్షుల కోసమో పెట్టిన పాత్రల్లోనూ నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తాజా నీటిని పోయాలి. కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పంపులు ఒక్కో చుక్క లీకై ఎక్కడో ఒకచోట చారడు నీళ్లు నిల్వ ఉన్నాయి.

చాలు దోమలకి. వీధుల్లో పారేసిన కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత సామాన్లు, చెత్తల్లోనూ వానాకాలంలో నీరు చేరి దోమలు గుడ్లు పెడతాయి. ఇక రెండవది వాటిని ఇంటిలోకి రానివ్వకుండా చూసుకోవడం. అంటే తెల్లవారుజామున సాయంత్రం చీకటి పడే వేళ దోమలు చురుగ్గా ఉండే సమయం. ఆ సమయాల్లో తలుపు వేసి ఉంచుకోవాలి. కిటికీలకు మెష్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది. చాలా మంది రకరకాల రసాయన పదార్థాలతో తయారైన మస్కిటో రిఫెల్లెంట్లు వాడతారు. వాటి వల్ల కొందరికి శ్వాస సమస్యలు, ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు దోమతెరలు వాడడమే మంచిది. శరీరాన్ని పూర్తిగా కప్పేలా నిండుగా లేతరంగు దుస్తుల్ని ధరించాలి.

0: దోమ కుట్టిన చోట గట్టిగా గోకకూడదు. ఐసుముక్కతో మెల్లగా రుద్దడం కానీ చల్లటి నీటితో కడగడం కానీ చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటోంది. దురద నొప్పి లేకుండా ఉండడానికి షాపుల్లో దొరికే ఆయింట్మెంట్ ఏదన్నా రాసుకోవచ్చు. ఏమీ అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనె అయినా రాయొచ్చు. చిన్నపిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అలా ఉన్న వాళ్ళకి, వృద్ధులకి, మధుమేహులకి దోమకాటు వల్ల ఎక్కువ హాని జరుగుతోంది. కాబట్టి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. దోమకాటు వల్ల చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల్లాంటి తీవ్రమైన రియాక్షన్స్ కలగవచ్చు. అలాంటి వాళ్ళు వెంటనే వైద్యులను సంప్రదించాలి. మనందరికీ తెలిసిందే, మనిషి జీవితం ఎంత విలువైనదో. దాన్ని అందరం చక్కగా ఎంత వీలైతే అంత సంరక్షించుకోవాలనుకుంటాం. కాని మనిషి జీవితంలో వచ్చే పెద్ద బాధల్లో ఒకటి మనకొచ్చే జబ్బులు. ఇవి కొన్ని ముందు తెలిసి వస్తే మరికొన్ని తెలియకుండానే వస్తాయి. అలా వచ్చి మన రోజువారీ ఆనందాన్ని కొన్నాళ్లు హరిస్తాయి, లేదా ఇంకా దారుణంగా ప్రాణాంతకంగా కూడా మారిపోతాయి. కొన్ని జబ్బులు చాలా చిన్నగా ఉండి వాటంతటవే తగ్గిపోతాయి. మరికొన్ని తీవ్ర ప్రభావం చూపించి చావుకి కూడా దారితీయొచ్చు. అలా సోకిన కొన్ని రోజులలోనే ప్రాణాలు తీసుకోగల వ్యాధుల్లో డెంగ్యూ కూడా ఒకటి. మనందరికీ అది ఒక ప్రాణాంతకమైన వైరల్ వ్యాధని తెలుసు. ఈ మధ్య ఈ వ్యాధి ఎక్కువసార్లు వచ్చి బాగా వినిపిస్తూ సామాన్యమైన పేరైపోయింది. డెంగ్యూ దోమల వలన సోకి వచ్చే వ్యాధి. ఇది వయస్సుతో, లింగంతో సంబంధం లేకుండా ఎవరికైనా సోకుతోంది. ఏది ఏమైనా ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ముందుగా పరిశుభ్రత మనకెంతో అవసరం.
1: మీరింతవరకు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ ప్రాణాంతకమా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు టి వెంకటేశ్వరరావు.
3: చెరువుల్లో మట్టిని రైతులు వారి పొలాల్లో వాడుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు సూచించారు. సుజాత్ నగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు ఆవరణలో జరిగిన

కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పంట భూముల్లో భూసారాన్ని పెంచేందుకు రైతులు చెరువుల పూడిక తొలగించే మట్టిని పొలాల్లోకి తరలించుకోవాలని అన్నారు. సింగబుపాలెం చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని, చెరువు కాలాల అభివృద్ధికి, ఆధునీకరణకు, ఆయకట్టు పెంపుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జాంబియాలోని ముఫెలేరా ప్రాంతంలో 30 నుండి మే 5 వరకు అంతర్జాతీయ స్థాయిలో గనుల రక్షణ పోటీలు జరిగాయి. భూగర్భ గనుల విభాగంలో సింగరేణి సంస్థ ప్రథమ స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయి బహుమతిని సాధించింది. ఈ పోటీల్లో సింగరేణి రెస్క్యూ ఉద్యోగులు ప్రమోద్ కుమార్, నితిన్ కుమార్, శ్రీకాంత్, సాయికృష్ణ, రాజేందర్ రెడ్డి పాల్గొని మంచి ప్రతిభ కనపరిచి సింగరేణి సంస్థ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. వీరిని యాజమాన్యం అభినందించింది. జిల్లా యువజన క్రీడా శాఖ విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 అర్బన్ కేంద్రాల్లో, 21 గ్రామీణ కేంద్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 7 వరకు ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ 90 వయసులోనూ సమాజ హితం కోసం రచనలు చేస్తున్న శ్రీ ఎర్రప్రగడ రామ్మూర్తి సేవలు వెలకట్టలేనివని పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు అన్నారు. ప్రముఖ రచయిత ఎర్రప్రగడ రామ్మూర్తి రచించిన స్వగతాలకు స్వాగతాలు, నేనొక నిత్య విద్యార్థిని అనే 2 పుస్తకాలను వారు ఆవిష్కరించారు. పినపాక మండలం 7 బయ్యారంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మనిషిని సంస్కరించే శక్తి పుస్తకానికి ఉందని తెలిపారు. సాహిత్యంతోనే సమాజ మనుగడ ఉంటుందని, ఎర్రప్రగడ మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు మంచి ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. 12 క్రీడాకారులు పాల్గొని 11 సాధించారు. 3 బంగారు, 4 రజత పతకాలు, 5 కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన అథ్లెట్లను జిల్లా క్రీడాశాఖ అధికారి, క్రీడా సంఘాల సభ్యులు ఈ సందర్భంగా అభినందించారు. పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పరీక్షకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 93% విద్యార్థులు హాజరయ్యారు. మనుగూరు, భద్రాచలం, కొత్తగూడెంలోని పలు కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారు. 6,980 విద్యార్థులకు గాను 5,253 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల పరిస్థితిని పరిశీలించారు. ఇల్లెందు మండలంలో 27,000 ఎకరాలు, టేకులపల్లి మండలంలో 28,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయబడింది. బయట మార్కెట్ కంటే కొనుగోలు కేంద్రాల్లో ఆశించిన ధర ఉందని, రైతులు మొక్కలు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులను కోరారు. ఉపాధి కూలీలు రోజుకు 307 రూపాయల వేతనం పొందే విధంగా ప్రతి ఒక్కరూ కొలతల ప్రకారం పనిచేయాలని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. టేకులపల్లి మండలంలోని 9వ మైలుతండలోని కోట్లపల్లి గ్రామంలో మంచినీటి కుంట వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పని ప్రదేశంలో ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలను పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలకు మంచినీరు సౌకర్యం పెంచాలని ఆయన ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ పసుపులెట్టి వీరబాబు అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ప్రజాప్రతినిధుల పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా ప్రచారం చేయాలని, బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెయిన్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నైటింగేల్ సేవలకు నిదర్శనంగా నర్సుల డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏడాది నర్సుల దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ సేవలందిస్తున్న నర్సులను ఘనంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లోని పలువురు నర్సులను

సన్మానించారు. ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు అమృత జలధారను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమాన నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. సుమారు 12 కోట్లతో మధిర పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. వైరా నదిలోని నీటి లభ్యతను పరిశీలించి దీని ద్వారా నీటి సరఫరా చేయనున్నారు. మధిరలో 42,000 జనాభా ఉంది. ఒక్కొక్కరికి 135 లీటర్ల తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గానుగ నూనె వంటకు వినియోగించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ బి రాహుల్ గారు తెలిపారు. సుజాత్నగర్లోని ఎద్దులతో ఆడిస్తున్న గానుగ నూనె తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడారు. భద్రాచలంలో ఐటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్టులో గానుగ నూనె విక్రయాలు చేస్తున్నామని అన్నారు. కల్తీ లేకుండా నూనె తయారు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో గానుగ నూనె కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఖమ్మంలో యువజనోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యువజన శాఖ అధికారులు తెలిపారు. 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. 18వ తేదీన 5K రన్, 19వ తేదీన వృత్తి నైపుణ్యత శిక్షణ అవగాహన కార్యక్రమం, 20వ తేదీన ఉద్యోగ మేళ, 21న క్రీడా ప్రాంగణాల శుభ్రత, క్రీడల నిర్వహణ, 22వ తేదీన సేవా కార్యక్రమాలు, 23వ తేదీన యూత్ పార్లమెంటు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 3 నుంచి 4 నెలల పాటు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ బి రాహుల్ గారు తెలిపారు. గెస్ట్ సర్వీస్ అసోసియేషన్, హోటల్ కుకింగ్, ఫుడ్ బెవరేజ్ అసోసియేషన్, వేర్హౌస్ అసోసియేషన్ వంటి అంశాలలో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ సమయంలో భోజనం, వసతి, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని పీఓ తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో అధికారులు భాగస్వామ్యులు కావాలన్నారు. సేకరించిన వడ్లు ఎప్పటికప్పుడు రైసు మిల్లర్లకు రవాణా చేయాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండుతుందని అన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుజాత్నగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు శుక్రవారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, రైతులకు నష్టం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు అన్నారు. జిల్లాలో వైద్యాధికారులతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. నార్మల్ డెలివరీ మోటివేషన్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా భద్రాద్రి జిల్లా గర్భిణీ స్త్రీలలో సాధారణ ప్రసవాలు ఎక్కువ శాతం అయ్యేలా యోగాసనాలు నేర్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఖమ్మం జిల్లా కల్లోరుగూడెం ఫామాయిల్ కర్మాగార నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా గారు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ కర్మాగారాన్ని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం వేంసూరు మండలం రాయుడుపాలెంలో సాగు చేస్తున్నటువంటి కూరగాయల తోటలను పరిశీలించారు. రైతులు వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలని, ప్రభుత్వం అందించే రాయితీలు వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఖమ్మం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ శ్రీమతి పి దేవీ మానస గారు కోరారు. ఖమ్మం నగరంలోని శిశుగృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడడం వలన భూసారం, పంట దిగుబడులు తగ్గిపోతాయని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్ కుమార్ గారు తెలిపారు. టేకులపల్లి మండలం బేతంపూడిలో జరిగిన కార్యక్రమంలో విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించారు. విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన వరి రకాలను మాత్రమే రైతులు సాగు చేయాలని కోరారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో వరదలు, అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఈ నెల 18వ తేదీన బూర్గంపాడు మండలంలో నిర్వహిస్తున్న మాక్ ఎక్సర్సైజ్ ను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని NDMA లీడ్ కన్సల్టెంట్ మేనేజర్ జనరల్ శ్రీ సుధీర్ బహుల్ గారు తెలిపారు. జిల్లాలో వరదలు, అటవీ అగ్ని ప్రమాదాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం వేగంగా సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత

0: తో అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ విధంగా అన్ని శాఖలను సమన్వయం చేసేందుకు ఈ నెల 18వ తేదీన బూర్గంపాడు మండలంలో నిర్వహిస్తున్న మాక్ ఎక్సర్సైజ్ ను అన్ని శాఖలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. సింగరేణిలో సైతం పలు విభాగాల్లో ప్రవేశించిన మహిళలు త్వరలో ఏకంగా 60 నుండి 100 టన్నుల బరువు మోసుకు వెళ్లే డంపర్లను నడిపేందుకు సన్నద్దమయ్యారు. భారీ వాహనాలను నడపడంలో శిక్షణను పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులను త్వరలో డంపర్ ఆపరేటర్ ఉద్యోగాల్లో నియమించనున్నట్లు సింగరేణి యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. డంపర్ ఆపరేటర్ పోస్టుల కోసం 35 మంది దాకా మహిళలు దరఖాస్తు చేసుకోగా, భారీ వాహనాల లైసెన్సులు కలిగిన మహిళల్లో 13 మందిని ఎంపిక చేసి వారికి సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో శిక్షణ ఇచ్చారు. ఖాళీలను బట్టి త్వరలో వీరికి గనుల్లో డంపర్లను నడిపే ఆపరేటర్గా నియమించనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.
1: మీరింతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు డి వెంకటేశ్వరరావు.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి 9,195 టెక్నికల్ ట్రేడ్మెన్ పయనీర్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోబ్లర్, డ్రైవర్, టైలర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు 10th లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో సాంకేతిక నైపుణ్యం కలిగి ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమన్నా ఇతర సమాచారం కోసం www.rect.crpf.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. www.rect.crpf.gov.in అనే వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమన్నా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 19th, 2026.

0: మరొక ప్రకటన. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తన బ్రాంచీల్లో 1865 అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతూ ఉంది. ఇందులో తెలంగాణలో 164, ఆంధ్రప్రదేశ్లో 303 ఖాళీలు ఉన్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించి స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం, చదవడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం www.unionbankofindia.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం www.unionbankofindia.co.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ May 19, 2026. మరొక ప్రకటన. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్పూర్ డివిజన్లో 1644 అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. రాయ్పూర్, వేగన్ రాయ్పూర్ డివిజన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషనిస్ట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. 10th ITI ట్రేడ్లలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేయబడతారు. అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ June 4, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది.
1: గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11:00 శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం

0: శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, ఎస్ స్వాతి. సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకర్ రావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్కారం అండి, నేను మచిలీపట్నం నుంచి కూనపరెడ్డి రమేష్ బాబు మాట్లాడుతున్నానండి.
0: రమేష్ బాబు గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి. చెప్పండి.
1: 90 వసంత ఉత్సవం చేసుకున్న సందర్భంలో నా చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపకం చేస్తాను సార్.
0: వావ్, వండర్. చెప్పండి, మీ జ్ఞాపకాలు ఏంటి?
1: నేను పుట్ట క్రితం మా ఊళ్ళో పంచాయతీ ఉండేది అంట. అది అప్పుడు ఎప్పుడు అంటే అది 58, 59, 60, 62 మధ్యకాలంలో. అప్పుడు మా ఊరు పంచాయతీ గెలిచింది. ఆ పంచాయతీ కట్టిన తర్వాత ఇంకొక ఊర్లు పక్కన ఊర్లో మైక రేడియో సెట్ ఉండేదంట. రేడియో సెట్ ఉంటే అతను అతనే వాడుకుంటున్నాడు ఆ రేడియో సెట్ ని. ఆ ఇంటి దగ్గరే వాడుకుంటున్నాడు ఆయన. వాడుకుంటుంటే తర్వాత మా ఊరు కుర్రోళ్ళు అందరూ కలిపి ఒక యూనిట్ అయ్యి అసలు మన ఊరు పంచాయతీ మన ఊర్లో ఉంది, మరి వేరే ఊర్లో రేడియో సెట్ ఉందా అని చెప్పని దానికి తీసుకొచ్చి మా ఊరు పంచాయతీకి పెట్టారండి.
0: అలా ఎలా పెట్టారు? వాళ్ళ పంచాయతీలో ఉన్న దాన్ని తీసుకొచ్చి మీ ఊర్లో ఎలా పెట్టారు?
1: అంటే మా ఊరికి మొత్తం 3 గ్రామాలు అండి. పంచాయతీకి 3 గ్రామాలు ఉండేవి. అయితే పంచాయతీ మా ఊరు పోతేపల్లి పంచాయతీ. పంచాయతీలో అక్కడ ఊరు అతను పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండి వాడిపోయాడు. వాడిపోయిన ముందు రేడియో సెట్ ఉండేదంట ఇంట్లో. దాన్ని తీసుకొచ్చి రేడియో సెట్ పెట్టారు మా ఊర్లో పెట్టారు. అది ఇది మా ఇంటి పక్కనే ఉండేది అనమాట పంచాయతీ ఆఫీస్ కాడ. పెద్ద అయిన తర్వాత నేను నాకు ఒక్క వచ్చిన తర్వాత రేడియో కార్యక్రమాలు వింటూ మొదలు పెట్టాను అనమాట. దాన్ని పరిశోధన చేసిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే అది దానికి తీసుకొస్తానికి ముఖ్య కారకుడు ఆ మేస్త్రి చెప్పాడు అనమాట. అప్పుడు నా చిన్నతనంలో రేడియో సెట్ పక్కన నా ఊళ్ళో ఉండేది, దాన్ని తీసుకొచ్చి మన పోతేపల్లిలో పెట్టింది మేమేనని చెప్పి చెప్పుకొచ్చారనమాట. అది ఇప్పుడు ఈ రోజున గుర్తు చేసుకోవాల్సి వచ్చిన రోజు మాకు కాబట్టి మీకు చెప్తున్నానండి.
0: ఇప్పటికే ఆ పంచాయతీలో రేడియో ఉందా?
1: ఇప్పటికి లేదండి, పంచాయతీ మొత్తం మారిపోయినాయండి.
0: మొత్తం మారిపోయినాయి.
1: మొత్తం మారిపోయినాయి. ఆ రోజుల్లో కాదండి, రేడియో బ్యాటరీ అయిపోయిన తర్వాత ఆగిపోయేదండి. ఒక రోజు రెండు రోజులు ఆగిపోయేదండి. ఇక నా ఊరు వాళ్ళందరూ మైక్ ఆగిపోయింది, బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది అనుకునేవాళ్ళు. సమాచార కేంద్రంలోకి వెళ్ళి చెబితే వాళ్ళు పంపించేవాళ్ళు అంట ఒక ఇంజనీర్ ని. ఆయన సైకిల్ వేసుకుని వస్తుంటే మేము వెనకాల వెళ్ళి సైకిల్ చూసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఆ రోజుల్లో మాకు ఊరికి రోడ్లు లేవు. ఆయన వెనక ఏరియా పెట్టుకుని ఆయన వచ్చి రేడియో బాగు చేసి వెళ్ళేవాడు అనమాట.
0: చాలా కాలం మాట ఇది.
1: అయితే అయితే అప్పుడు బ్యాటరీలు నల్లగానే అండి, 4 పలకలుగా ఉండే, గుర్తుందా మీకు?
0: నాకు తెలియదండి.
1: అది 4 పలకలుగా ఉండేది అనమాట బ్యాటరీ పెద్దది. దాన్ని బయట దాన్ని అయిపోయిన తర్వాత బయట పారేసేవాళ్ళు అనమాట. అప్పుడు వాటిని మేము తీసుకునే ఊరికి ఆటలాడుకునేవాళ్ళం అదనమాట. ఇప్పటికి నాకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను ఆ మాటకు మీకు గుర్తు చేస్తున్నాను. నేను
0: ఏదేమైనా కూడా మరి ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈ రోజు పాటల పల్లకిలో చాలా చక్కటి విషయాలు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీ రేడియో సెట్ అనుభవాలు ఆకాశవాణి ద్వారా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే అండి రమేష్ బాబు గారు, మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే సార్.
1: ఇది పాటల పాలికలో శ్రోతల ముచ్చట.
2: సార్, నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు భాగ్యలక్ష్మి జోనల.
1: భాగ్యలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
2: మేము బాగున్నాం సార్.
1: మచిలీపట్నంలో ఎండలు ఎలా కాస్తున్నాయి?
2: బాగా ఫుల్ గా ఉన్నాయి సార్. కానీ మేమేంటంటే బీచ్ కు 1 కిలోమీటర్ దగ్గర ఉంటాము. మా చుట్టూ మేము మొక్కలు పెంచుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు. కొంచెం బాగుంటది మా ఏరియా వచ్చి, మా చుట్టుపక్కల మా ఇంటి పరిసర ప్రాంతాలు కూడా కొంచెం బాగుంటది అన్నమాట.
1: ఖాళీ స్థలం అంటే మొక్కలు పెంచుకోవాలి.
2: మొక్కలు పెంచుకున్నాం సార్. కరోనా ముందు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. ఇక కరోనాలో మేము ఇక మచిలీపట్నం వచ్చేసాం మా సొంత గ్రామానికి. ఇక వచ్చిన దగ్గర నుంచి ఇక నాన్న వాళ్ళు మేము కలిసి ఉండటం వల్ల, ఇక నాన్నగారి సలహా మేరకు మాకు ఇష్టమైన మొక్కలు అవన్నీ పెట్టుకోవడం వల్ల ఫలాలు కూడా మాకు తినడానికి వస్తున్నాయి. చక్కని వాతావరణం ఉంది. మధ్యాహ్నం ఎండప్పుడు కొంచెం మంచం వేసుకుని కొంచెం పడుకోవడానికి అట్లా సేర తీర్చడానికి, నాకు ఒక 1 ఇయర్ బేబీ ఉంది. ఆ బేబీకి ఇబ్బంది లేకుండా మాకు సరిపోతుంది సార్.
1: స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఆక్సిజన్ అందుతుంది,
2: బాగుంటది అండి.
1: భాగ్యలక్ష్మి గారు మీరు ఏం చేస్తుంటారు?
2: మేము రోలుగోడు వర్కే చేస్తానండి. ఇంట్లోనే నాన్నగారు మేము చేస్తాం, మా వారు వచ్చేసి వ్యవసాయం. మేము ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, మేము గత మంత్ ఎండింగ్ లో మేము కొత్తగూడెం వచ్చాము. మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని తీసుకుని మేము భద్రాచలం దగ్గర సారపాక అనే గ్రామం దగ్గర రెడ్డిపాలెం అనే ఊరు వచ్చామండి. బస్ లో మీ రేడియో స్టేషన్ కూడా చూడడం జరిగింది. కొంచెం ఆ వాతావరణం అదంతా మాకు కొత్తగా అనిపించింది. మేము చూడాల్సిన ప్రదేశాలు కూడా చక్కగా చూసాము.

0: రేడియో స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఒక క్షణం అక్కడ ఆగి ఆ రేడియో స్టేషన్ వీక్షించే అవకాశం లేదా మీకు? అప్పుడు
1: బస్సు లో ఉన్నాం కదండి.
0: ఆ బస్సు పోతే ఇంకో బస్సు
1: అంటే మేము డైరెక్ట్ బస్సు తీసుకున్నాం, అంటే మా జర్నీ కొత్త కదా అని చెప్పి పసిపిల్లలతో ఉన్నాం అనేసి ఉన్నాం. మా వారు కూడా కొంచెం దగ్గరకి రాగానే మాకు చూపించారనమాట. మా వారు 2 సార్లు వచ్చారు కదా కొత్తగూడెం. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే కొత్తగూడెం ఆకాశవాణి ద్వారా మాకు ఒక మంచి కుటుంబ సభ్యులు, ఆత్మీయ పరంగా వాళ్ళ గురించి మేము ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ ఫ్యామిలీ దొరికింది మీతో మాకు.
0: ఏ ఫ్యామిలీ పేరు చెప్పలేదు మీరు ఇంతవరకు?
1: ఫ్యామిలీ పేరు జీడిమల్ల సత్యనారాయణ గారు అండి.
0: ఎక్కడ ఉంటారు?
1: చెడ్డుపాలెం అనే గ్రామంలో వాళ్ళు ఉంటారు.
0: అవును అవును, అతను కూడా మాకు రేడియో లిజనరే.
1: రేడియో అయినవారే ఆయన కూడా, అన్నయ్య గారు. మేము అన్నయ్య అని పిలుస్తున్నాం. అలాంటి కుటుంబ సభ్యులను కూడా చాలా మందిని ఇచ్చేది ఆకాశవాణి రేడియో ద్వారా. మా అందరికి అత్తింటి వారు పుట్టింటి వారు ఉంటారు. మాకు వచ్చేసరికి రేడియో తరపు నుంచి కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు మాకు. బంధువులు పరంగా గానీ, చుట్టాల పరంగా గానీ, ఆత్మీయుల పరంగా, స్నేహితుల పరంగా మాకు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎక్కువ మందిని సంపాదించుకోగలిగాం రేడియో ద్వారా.
0: మంచి అనుభూతులు మీకు ఆకాశవాణి ద్వారా. మీరు ఒక అన్నయ్య లాంటి జీడిమెట్ల సత్యనారాయణ గారిని మీరు మరి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, కుటుంబ బంధం కూడా ఏర్పరచుకున్నారు. మరి వారితో మీకున్నటువంటి ఆత్మీయత అనురాగాలు, అలాగే రేడియోతో మీకున్నటువంటి వాత్సల్యాన్ని ఆకాశవాణి ద్వారా ఈరోజు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत्तु की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407।
1: हेलो
2: हेलो गुड मॉर्निंग सर।
1: गुड मॉर्निंग मित्रमा, मी पेरेंटी
2: శ్రీరామ్ హనుమాన్ నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం।
1: హనుమాన్ గారు, హౌ ఆర్ యు?
2: ఫైన్ సార్, ఫైన్ ఉన్నాం। పాటలపల్లికి శుభాభివందనాలు।
1: మీకు కూడా శుభాభివందనాలు, చెప్పండి।
2: రాత్రి సార్ మా దగ్గర బ్రహ్మాండమైన వర్షం పడ్డది సార్।
1: అవునా?
2: చాలా హ్యాపీగా ఉన్నాం సార్, ఇంత వాతావరణం కూల్ ఉన్నది అంటే చెప్పారంత కూల్ ఉన్నది సార్। జీవితంలో ఇంత ఎండలు చూడడం సార్, ఇది తొలిసారి, ఫస్ట్ టైం।
1: అవునంటారా?
2: నిజంగా సార్, నేను చెప్తున్నా కదా, నేను ఫారెన్ కూడా వర్క్ చేసి ఇంత ఎండ ఉన్నది నాకు బాధ అనిపిస్తుంది। ఇక్కడ మాత్రం సార్ ఒక 8-9-10 గంటల అయితే మనుషులు బయట వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి సార్। ఎందుకంటే చాలా తట్టుకోలేకపోతున్నాయి ఈ సంవత్సరం అయితే నిజంగా।
1: మరేంటి దానికి పర్యవసానం ఏంటి
2: సార్? ఈ ఎండాకాలం ఏంటంటే సార్, ఉదయం పుట్టినంత జనాలంతా ఏదైనా పనికి వెళ్తున్నారు, 10-12 గంటల వరకు వచ్చేస్తున్నారు। మధ్యాహ్నం పూట అయితే క్లోజ్, ఆల్ క్లోజ్ చేస్తారు, డోర్స్ అంతా కంప్లీట్ ఇండాలనే ఉంటున్నారు। ఎందుకంటే ఈ చల్లటి వాతావరణం లేక ఇంటిలోనే కూలర్ ఫ్యాన్ ఏదో పెట్టుకుని పండుకుంటున్నారు, కానీ బయట అయితే వస్తలేదు సార్। సాయంత్రం 5 గంటలకి బయలుదేరుతున్నారు సార్ అంతా। ఇంత ఇబ్బంది అంటే ఇది మొదటిసారి నేను చూస్తున్నాను సార్, ఇంత కష్టం ఈ వేడిమెంట్
1: ప్రకృతి పరంగా। మరి మనకు వర్షం పడింది, ఇది ఓకే, ఇది మనకి ఎల్లకాలం ఉండదు, ఎండాకాలం అంతా మనకి వర్షం వచ్చే అవకాశం లేదు। సో మరి ఎండాకాలాన్ని మనం దాటాలి అంటే జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు మీరు?
2: జాగ్రత్త అంటే ఇంటి వద్దనే ఉండాలి సార్, కొద్ది మంచి మజ్జిగను ఏదైనా తీసుకుని ఇంటిలో ఉండాలా, గొడుగు పట్టుకుని కన్నా బయట వెళ్ళాలా సార్, ఎందుకంటే ఎండకు తట్టుకోలేకపోతాం అన్నట్టు।
1: అవునవును,
2: అప్పటికప్పుడే మనిషి కిమితంగా కోల్పోతాడు సార్, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకుండా అయిపోతుంది వేడి మీద జరిగినప్పుడు। మనం ఆరోగ్యం కోసం సార్ మంచి నీట్ గా ఇంట్లోనే ఉండి మంచి పదార్థాలు తీసుకున్న మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం సార్।
1: ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎండకి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి, ఆహార విషయంలో కానీ దుస్తుల విషయంలో కానీ, మనకున్నటువంటి మరి సమయాన్ని పనులని కూడా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకున్నప్పుడే అది మనకి ఈ యొక్క ఎండవేడి నుంచి మనల్ని మనం కాపాడుకోగలం। ఓకే హనుమాన్ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు, మీకు మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి।

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, బాగున్నారా?

0: సార్, మీరు బాగున్నారా సార్?
1: ఫైన్ ఫైన్. మరి ఈ రోజు ముచ్చట ఏంటి?
0: ఈ రోజు ముచ్చట్లలో నేను హై స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి గుంటూరు జిల్లాలో టీచర్ గా వచ్చింది సార్. నాకు వస్తే అక్కడికి అమరావతి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్.
1: ఇప్పుడు కట్టబోయే అమరావతి?
0: అప్పుడు హిస్టారికల్ ప్లేస్ కదా సార్. మాకు పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు 5వ తరగతిలో అమరావతి అని పాఠం కూడా ఉంది సార్. ఆ పాఠం బోధిస్తున్నప్పుడు పిల్లలు బాగా ఎక్స్ప్రెషన్స్ అవి బాగుండేది, ఎప్పుడు చూద్దాం ఎక్కడికి వెళ్దాం అని ఉండేది అన్నట్టు. నేను కూడా ఖమ్మం డిస్టిక్ కదా సార్, ఖమ్మము వరంగల్ డిస్టిక్ కాబట్టి మేము కూడా అమరావతి చూడలేదు, అయితే వెళ్దామని చెప్పేసి ఎక్స్కర్షన్ వేసాం సార్. వేస్తే బస్ తీసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది సార్ అమరావతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూస్తుంటే మనం మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది సార్ అమరావతి. ఇప్పటికంటే అప్పుడు చాలా డీసెంట్ గా ఉండేది సార్, ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే సార్, ఎలాంటి మార్పులు లేవు అప్పుడు. అంటే గౌతమ బుద్ధుని కాలంలో అక్కడ ఏదో విశ్వవిద్యాలయం నడిచిందని, గౌతమ బుద్ధుని అస్థికలున్న స్తూపాలు అక్కడ ఉన్నాయని చెప్పి చెప్తే మేము వెళ్ళి చూసాం సార్. అవి ఉన్నాయి సార్, అక్కడ స్తూపం ఉంది, తర్వాత మ్యూజియం కూడా ఒకటి ఉంది. మ్యూజియం ఉంటే మ్యూజియం చూడడానికి వెళ్ళినాం సార్. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం సార్. అక్కడ ఎట్లంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ బుద్ధుడి బాల్యంలో జరిగిన అన్ని కూడా పాలరాతి శిల్పాలుగా చిత్రించి ఉన్నాయి అక్కడ.
1: వండర్ఫుల్.
0: తర్వాత నిలువెత్తు విగ్రహం, పాలరాతి విగ్రహం ఉంది సార్. అసలు ఇండియాలో ఎక్కడ లేదు అంత విగ్రహం, పేపర్ లో కూడా రాలేదు. చూస్తే సజీవంగా మన గౌతమ బుద్ధుడు కనబడ్డే ఉంటుంది అన్నట్టు. పిల్లలు కూడా చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు సార్ చూసి. ఆ తర్వాత దేవాలయంలో దర్శనం కూడా చేసుకున్నాం అండి. అక్కడ అమరేంద్రుడు అంటారండి, అమరేశ్వరుడు అంటారు సార్. శివుడి ఆలయమే ఉంది సార్ అమరావతిలో. శివలింగం అనేది చాలా పొడుగ్గా ఉంటుంది సార్. అది అక్కడ అభిషేకం చేయాలంటే ఒక స్టూల్ వేసుకుని నిలబడి దాని మీద అభిషేకం గానీ అవి కానీ చేస్తుంటారు పూజారి గారు. తర్వాత ఒక రథం ఉంటుందండి, ప్రతి ఏటా మహాశివరాత్రికి రథం కూడా తిరుగుతుంటుంది అన్నట్టు. తర్వాత అక్కడ ఇసుక ఉంటుంది సార్, బంగారం లాగా మెరుస్తుంటుంది అన్నట్టు. మళ్ళీ మేము పడవలో కూడా వెళ్ళాం సార్. అక్కడ పడవలో వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకున్నాము. అమరావతి చాలా డీసెంట్ గా వచ్చింది. అక్కడ కొంచెం ముందుకెళ్తే కృష్ణా నది 7 పాయలుగా చీలిపోతుంది సార్ అక్కడ.
1: వండర్ఫుల్.
0: 7 పాయలుగా చీలిపోతుంది, వృక్కలు పరుగుల మీద ఉంటుంది అన్నట్టు, గలగల కృష్ణమే అన్నట్టు.
1: సుమారుగా ఇది ఎన్ని సంవత్సరాల కిందటండి?
0: 10-15 ఇయర్స్ సార్.
1: 10-15 ఇయర్స్ బ్యాక్ అమరావతి. మరి ఇప్పుడు ఏమైనా అక్కడికి వెళ్ళారా ఈ మధ్య కాలంలో?
0: మర్చిపోలేని అనుభూతులు. మేము స్కూల్కి వచ్చిన పిల్లలు కూడా అనుభవాలు రాయమంటే అందరు కూడా చక్కగా రాశారు సార్ అమరావతి అని. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ అమరావతి.
1: ఓకే ఓకే. ఏదేమైనా ఆకాశవాణి ద్వారా ఈ రోజు పాటల పల్లకిలో మీ యొక్క అమరావతి ట్రిప్ కోసం, అది పాఠ్యాంశంలో చదివింది మన కళ్ళ ముందు కనబడ్డప్పుడు ఆనందం వేరే ఉంటుంది.
0: గొప్ప హిస్టారికల్ ప్లేస్ సార్.
1: ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల బుచ్చట, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? రేణుక, ఎలా ఉన్నారు రేణుక?
2: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా బాగున్నాము. మరి ఈరోజు ముచ్చట ఏంటి మనకి?
2: ముచ్చట కొంచెం సంతోషం, కొంచెం విషాదం సార్.
1: సంతోషం ముందు చెప్దామా, విషాదం ముందు చెప్దామా?
2: ఫస్ట్ సంతోషం, తర్వాత విషాదం.
1: నో, అలా కాదు. ఫస్ట్ విషాదం చెప్పాలి, తర్వాత సంతోషం చెప్పాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ విషాదాన్ని విని ఆ తర్వాత సంతోషకరమైన వార్త విన్నప్పుడు ఈ విషాదం యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. ఫస్ట్ విషాదం చెప్పండి.
2: సరే సార్. పోయిన సంవత్సరం ఇద్దరు అబ్బాయిలు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు, అన్నదమ్ములు యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. అయితే ఈ నెలలో అబ్బాయి పెళ్లి, వాళ్ళ తమ్ముడిది.
1: అయ్యయ్యో.
2: అయితే పెళ్లికి వెళ్ళాం సార్. పెళ్లికి వెళ్ళాం, బాగానే సంతోషంగానే ఉంది. పెళ్లికి వెళ్ళాము, పెళ్లి జరుగుతుంటా అంటే వాళ్ళ అన్నయ్యది వీడే వేశారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములది.
1: అయ్యయ్యో.
2: గుర్తు కోసం

0: ఇట్లా ఆకాశం నుండి వచ్చినట్టు అందరితో ఉన్నట్టు వేశారు సార్. కొంచెం సంతోషం కొంచెం బాధ కలిగింది. అసలు వాళ్ళ తల్లి అయితే తట్టుకోలేకపోయింది సార్ ఆ వీడియో చూసి అయితే.
1: ఏదేమైనా కూడాను మరి ఒక వైపు పెళ్లి జరుగుతూ ఉంటే ఇలాంటివి చూపించి వాళ్ళని మానసికంగా మనం ఇంకా కొంచెం కుంగదీయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఇలాంటివి అప్పుడు చూపించినప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఆ యొక్క ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అందుచేత ఎవరైనా కూడాను శుభకార్యం చేస్తున్నప్పుడు కానీ మన యొక్క బ్యాడ్ న్యూస్ అనేది అక్కడ తెలియకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తే మంచిది. రేణుక గారు, మరి సంతోషకరమైన వార్త ఏంటి? అంటే అప్సెట్ అయ్యారు కరెక్టే, కానీ ఆ క్రియేషన్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఆ పెళ్లిలో వాళ్ళని చూపించాలి, వాళ్ళకి గుర్తు చేసుకోవాలి అనే తలంపుతో వేశారు. వాళ్ళకు కూడా విషయం తెలిసి తెలియక చేశారు. ఏదేమైనా కూడాను ఒకసారి కుటుంబ సభ్యులకి అందరికి కూడాను మరి ఒకేసారి ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం. ఒకవైపు పెళ్లి సంతోషం, మరొక వైపు పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారనే బాధ తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గుర్తు చేయకుండా ఉంటే మంచిది వాళ్ళకి.
0: అవును సార్, అదే అనుకున్నా, కానీ వాళ్ళు వచ్చేసేసరికి మొత్తం మూడు అప్సెట్ అయింది సార్ పాపం.
1: అప్పుడు పెళ్లి కూడా అంత హ్యాపీగా చేయలేరు కదా?
0: చేయలేరు సార్.
1: కాలం ఎవరికి సొంతం కాదండి. ఈ రోజు మీరు రేపు నేను, కానీ దానికి సంబంధించి ప్రతి వారు కూడా ఇలా బాధపడుతూ ఉంటే కాదు. ముందు ముందు మనం హ్యాపీగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయలేదు, దాని వల్ల మనం ఆరోగ్యంగా కూడా ఉండగలం. ఓకే రేణుక గారు, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ఇది ఆకాశవాణి ప్రసారం చేస్తున్న బాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సుజాత నగర్ నుంచి సాధనేని రమాదేవి సార్.
0: వా రమాదేవి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాం రమాదేవి గారు. చెప్పండి, ఈరోజు మరి కార్యక్రమంలోకి మీరు ఏ విషయాన్ని మోసుకొచ్చారు?
1: ఈరోజు చెప్పబోయే ముచ్చట ఏంటంటే సార్, మన కళ్ళు మా ఒక బాబు పాప మా దగ్గరలో ఉంటారు సార్. అయితే మన తిప్పలకల్లి నుంచి రామవరం వెళ్తున్నారు సార్. ఇక్కడ కుక్క అడ్డవలసిందని బండి పెడల్ చేసేసరికి పాప మా వెనకున్న అమ్మాయి కింద పడిపోయింది సార్.
0: అయ్యయ్యో,
1: డివైడర్ దగ్గర పడి కొంచెం తలకి వెనక వెనక పాప గుద్దుకొని కోమాలోకి వెళ్ళింది సార్.
0: చిన్న పాప?
1: పాప కాదు సార్, భార్య భర్తలు వెళ్తున్నారు.
0: భార్య భర్తలు వెళ్తున్నారు, కుక్క అడ్డొచ్చిందనేసి బ్రేక్ చేశారు.
1: బ్రేక్ చేసేసరికి అమ్మాయి కింద పడిపోయింది వెనక నుంచి వెనకని.
0: ఓకే,
1: పడిపోయి పాపం కోమాలోకి వెళ్ళింది సార్.
0: ప్రమాదాలు అనేవి మనకి చెప్పి రావండి, పొంచి ఉంటాయి. సో మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 40 స్పీడ్లో వెళ్తే బెటర్, అది సేఫ్ సైడ్, ఎందుకంటే బండి కంట్రోల్ అవుతుంది, మనం కూడా కంట్రోల్ అవుతాము. కాస్త బండి కింద పడకుండా ఆపుకునే స్పీడ్ అనేది ఉంటుంది 40 స్పీడ్లో వెళ్ళినప్పుడు. కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఏమి కాదులే, రోడ్డు ప్రశాంతంగా ఉంది కదా అని కొంచెం స్పీడ్ పెంచి వెళ్తూ ఉంటాం. దీనివల్ల కూడా అనుకోకుండా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు కుక్కలు కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో కోతులు కూడా అడ్డొస్తూ ఉన్నాయి, అది సడన్గా వచ్చేస్తాయి. దానివల్ల మనం ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. చనిపోయిందా? డివైడర్ తగిలింది, తలకాయ తగిలింది, కథం కోమాలోకి వెళ్ళిపోయింది. ఏదైనా కూడా ఇలాంటి జరగకుండా ఉండాలంటే కొంత డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే మంచిది. మనం ఎంతసేపు ప్రయాణం చేసినా కూడాను ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మనం కవర్ చేయలేము ఎంత స్పీడ్ వెళ్ళినా కూడాను. అది కంట్రోల్ చేసుకోవడం కోసం మంచి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నిదానంగా వెళ్ళినా కూడాను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్తే మంచిది. ఓకే అండి, మరి మీకోసం ఒక పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: హలో సార్, నమస్తే అండి. నాగేశ్వరరావు వెనుగంటి.
0: నాగేశ్వరరావు వెనుగంటి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: ఫైన్ ఫైన్, చాలా బాగున్నాము. మరి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శ్రోతలంతా కూడాను ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు తెలియజేస్తున్నారు. మీ యొక్క అనుభూతి అనుభవం ఏంటి?
1: 90 సంవత్సరాల రేడియో అనుభవం చెప్పమంటారా?
0: 90 సంవత్సరాల రేడియో అనుభవంలో మీ అనుభవం చెప్పండి.
1: 90 సంవత్సరాల రేడియో అనుభవంలో నా యొక్క అనుభవంలో ఒక చిన్న సందేహం కూడా ఉంది. నా సందేహం తీర్చాలా మీరు?
0: తప్పకుండా.
1: అయితే ఒకటి సార్, మనము ఏదైనా అనుకుని ప్రయాణం చేస్తుంటాము, తినేటప్పుడు గాని అనుకుంటాం సార్, ఎందుకు తింటున్నా పొరపోతే అయ్యో వీటికి అన్నం తింటాడు పొరపోయిందని చెప్పేసి నిచ్చిన కొంచెం ఏదో గట్టిగా ఇట్లా ఆయన సరిచేసి మంచిగా చెప్తాను. ఓకే, పొరా పో. అయితే నాకు తెలిసిన పొర విషయంలో కొంత ఆత్రంగా తినేటప్పుడు అంటే సైన్స్ పరంగా అనేవాళ్ళండి, ఇట్లాడిస్తాని ఒక అంటే నాజిల్ లోకి అన్నం మించిపోయినప్పుడు పొరబోద్ది అని అంటారు. అంటే అరే మనోళ్ళు ఏమంటారంటే మూడరి మూడిగా అరే వీటికి పొరబోతుందా, ఎవరో తలుచుకుంటున్నారా, ఎవరు తెలవ. కానీ ఒకటి చిన్న సన్ని ఒకటి జరిగింది సార్, మా ఫ్రెండ్ విషయాలు పొరపోవటం అది విషయం. అయితే వాడు చిన్నప్పటి నుంచి వాడు ప్రతిసారి అన్నం తినేటప్పుడు పొరబోయేది. ఇట్లా పొరబోతుంటే మేము అనుకున్నాం ఏంటి రా ప్రతిసారి ఇట్లా పోతుంది అంటే అరే నాకు ఇట్లా పొరబోతుంది అంటే నాకు ఎవరో చెప్పారు. ఒక మరి ఇక వాస్తవికాలు మనకు తెలుసు తర్వాత కానీ అంటే ఆ జ్యోతిష్యం కానీ జాతకం కానీ చూసిన వాళ్ళు చెప్తారు అంటారు, ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే వాడు చెప్తుండు నాకు ఎవరో జ్యోతిష్కుడు ఒకటి ఎవరు చెప్పారా నాకు ముద్దగండం ఉన్నది అని చెప్పేసి చెప్పిండు అన్నారు. అరే ముద్దగండం ఏంటంటే ఏమో ప్రతిసారి నాకు ఇదే వస్తుంది ఆయన చెప్పిండు అన్నాడు. మరి తేలిక తీసేసాం సార్, నేను చదువుకునే రోజులు ముచ్చటి తేలిక తీసేసాం. మరి తర్వాత వీడికి ఇట్లా అవుతుందని చెప్పి మేము సైన్స్ టీచర్లు అడిగితే వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే ఇట్లా నరాల్లో నాజిల్స్ ఎపిగ్లాడిస్ అనే నరం దాని నుంచి దాంట్లోకి పోయినప్పుడు అన్నం మెచ్చిపోయినప్పుడు పొరపోతుంది, ప్రతిసారి పోతుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం తీసేసాం. అయితే నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే నేను దరిదాపుగా ఒక 40 సంవత్సరాల తర్వాత వాడిని నాకు కలవలేదు, వాళ్ళ బంధువులు కానీ ఎవరు కలవలేదు. అయితే నాకు గత సంవత్సరం వాళ్ళ బంధువులు కలిస్తే నేను వాడి బాగోగుడి గురించి అడిగాను, అడిగితే వాళ్ళు చెప్పారు అతను చనిపోయారు. అరే ఏంటంటే తింటూ తింటూ

0: తింటూ తింటూనే చనిపోయాడు అన్నాడు.
1: ఓకే,
0: అంటే నాకు అప్పుడు స్ట్రోక్ అయింది. అంటే వీడికి అప్పుడు చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది, వీడికి ముద్ద గండం ఉంది అన్న. ప్రతిసారి వీటి ముద్ద తినేటప్పుడు పొరపాటు, వాడు అన్నం తింటూ తింటే ఏం లేదు సార్, ఒట్టొట్టిగా అన్నం తింటూనే చనిపోయాడు నుంచి పోయాడు. నాకు మనసు చాలా వికలం అయిపోయింది సార్. మరి ఇలాంటి ఇది నమ్మకం అపనమ్మకమా మూఢనమ్మకం నాకైతే తెలియదు. అది దాని గురించి మిమ్మల్ని అడుగుదా అనుకున్నాను. సైన్స్ పరంగా మీరు ఏం చెప్తారు?
1: సైన్స్ పరంగా ఏంటంటే అండి, మన కడుపులో ఉన్నప్పుడే బాడీలో ప్రతి పార్ట్ ఎంత కొలతలలో ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ప్రతిదీ కూడాను సృష్టి, అది సృష్టి ధర్మం. అయితే మనం తింటున్నప్పుడు మన అనవాహిక శ్వాసనాళం రెండు కూడాను ఇట్లా పక్క పక్కనే ఉంటాయి మనకి. మనకి ఫస్ట్ శ్వాసనాళం ఉంటుంది, దానిపైన అన్నవాహిక ఉంటుంది. ఈ రెండింటికి కలిపి ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్ అనేది అన్నవాహికకి ఎప్పుడు కూడా మూసి ఉంటుంది, శ్వాసనాళానికి తెరిచి ఉంటుంది. మనం ఎప్పుడైతే నోట్లో ముద్ద పెట్టుకుని మింగుతామో అప్పుడు ఈ శ్వాసనాళానికి ఆ ప్లేట్ అడ్డుపడి అన్నవాహిక ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ గా వాళ్ళకి అంటే, అతనికి బై బర్త్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నవాహిక.

0: మిమ్మల్ని అడుగుదా అనుకున్నాను, సైన్స్ పరంగా మీరు ఏం చెప్తారు?
1: సైన్స్ పరంగా ఏంటంటే అండి, మన కడుపులో ఉన్నప్పుడే బాడీలో ప్రతి పార్ట్ ఎంత కొలతలలో ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ప్రతిదీ కూడాను సృష్టి, అది సృష్టి ధర్మం. అయితే మనం తింటున్నప్పుడు మన అన్నవాహిక శ్వాసనాళం రెండు కూడాను ఇట్లా పక్క పక్కనే ఉంటాయి మనకి. మనకి ఫస్ట్ శ్వాసనాళం ఉంటుంది, దానిపైన అన్నవాహిక ఉంటుంది. ఈ రెండింటికి కలిపి ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్ అనేది అన్నవాహికకి ఎప్పుడు కూడా మూసి ఉంటుంది, శ్వాసనాళానికి తెరిచి ఉంటుంది. మనం ఎప్పుడైతే నోట్లో ముద్ద పెట్టుకుని మింగుతామో అప్పుడు ఈ శ్వాసనాళానికి ఆ ప్లేట్ అడ్డుపడి అన్నవాహిక ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ గా వాళ్ళకి అంటే, అతనికి బై బర్త్ ఏదో ప్రాబ్లం ఉంది, అన్నవాహికకి శ్వాసనాళానికి మధ్యలో ఉన్నటువంటి ప్లేట్ అడ్డుపడడంలో ఏదో ప్రాబ్లం వాళ్ళు రెక్టిఫై చేయలేదు. వాళ్ళు వైద్యపరంగా వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఏదైనా సరే, మనకి ఒకసారి వచ్చింది మనకి ప్రాబ్లం అంటే అది వేరు, రెగ్యులర్గా వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం వైద్యులను సంప్రదించాలి. కానీ ఎవరో సిద్ధాంతి చెప్పారు ఏదో అనుకుని మనం కాకుండా మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని కూడా మనం నమ్ముకుని కనుక చూపించగలిగితే అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆ స్వరపేటికకి ఈ అన్నవాహికకి ఉన్నటువంటి ప్లేట్ కదలిక కరెక్ట్గా ఉందా, మనం మింగుతున్నప్పుడు అది మూమెంట్ అనేది ఇస్తుందా, శ్వాసనాళానికి అది మూత పడుతుందా లేదా అనేది తెలిసిపోయేది. ఇక్కడ ఉన్నట్టు టెక్నికల్ ప్రాబ్లం వల్లనే అతనికి అది జరిగింది అనేసి నేను అనుకుంటాను. అవును అవును, ఇక్కడ ఏంటంటే ప్రతిసారి అంటే అతనికి బై బర్త్ అదొక సమస్య ఉంది, మింగేతున్నప్పుడు డైరెక్ట్ గా ఆహారం అన్నవాహికలోకి వెళ్లకుండా శ్వాసనాళంలోకి కొంత పార్ట్ వెళ్తుంది. ఇది వాళ్ళు గమనించాలా, ప్రతిసారి ఇలా అవుతున్నప్పుడు గమనించాలి, దానికి ట్రీట్మెంట్ చేయించాలి, అవసరమైతే సర్జరీ కూడా చేస్తారు. అది వాళ్ళు తెలుసుకోలేకపోవడం, ఏదో ఇది అవుతుంది రెగ్యులర్ గా ఈయనకి ఇంతేలే అనుకోవడం వల్ల అది జరిగినటువంటి ప్రమాదం అది. ఓకే అండి, ఎందుకంటే నాగేశ్వరరావు గారు మరి మీ మిత్రుడికి ఉన్నటువంటి సమస్యని ఆకాశవాణి ద్వారా ఈరోజు మీరు గుర్తు చేసుకున్నందుకు.
0: నాకు మొత్తానికి అదొక సందేహంగా మిగిలిపోయింది. మీరు ఈ వైద్యపరంగా కొన్ని సూచనలు చెప్తున్నారు కదా, ఒకసారి సార్ని అడుగుదా ఏం చెప్తారని చెప్పి అడిగాను.
1: ఓకే అండి,
0: సందేహానికి నివృత్తి చేశాక చాలా చాలా ధన్యవాదాలు.
1: ఓకే అండి, మీకోసం ఒక పాట వినిపిస్తున్నాం, వినండి.
0: ఓకే.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీ దేవాలయం నుంచి సార్.
0: మారవైన శ్రీనివాసరావు గారు,
1: అవును సార్.
0: ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగానే ఉన్నాము, బాగున్నాము, చాలా బాగున్నాము. చాలా వ్యత్యాసం ఉంటుంది మనం చెప్పే దాంట్లోనే.
1: అవును సార్,
0: మేము చాలా బాగున్నాం.
1: బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా సార్ ఈ కాలంలో, ఎండాకాలంలో. ఈ 4 రోజులు 5 రోజులు ఎండలకు బయటికి రావద్దని మినిస్టర్ కూడా హెచ్చరిక చేశారు. అయితే మా ఈ ఎండాకాలంలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఎక్కువ, మధ్యాహ్నం ఫంక్షన్లు. నిన్న ఫంక్షన్ కు మా మిత్రుడికి ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము, బాగా టైర్డ్ అయిపోయాను, నీరసం అయిపోయాను సార్.
0: సహజంగా మనకి శుభముహూర్తాలు అన్ని కూడా వేసవి కాలంలో ఎక్కువగా ఉంటాయి.
1: అవును సార్,
0: మరి ఆ వేసవి కాలంలో మనం ఆ ఫంక్షన్లకి వెళ్ళకపోతే మళ్ళీ అదొక సమస్య, తప్పదు వెళ్లాల్సి ఉంటుంది.
1: అవును సార్, ఒకవేళ ఇలా ఫంక్షన్లు పెట్టుకున్న వాళ్ళు రాత్రిపూట భోజనాలు పెట్టినా పర్వాలేదు, రాత్రి కూడా ఫంక్షన్ చేసినా మంచిగా ఉంటుంది. కానీ ఎండలకు మా ప్రజలు బాగా తలడిల్లిపోతున్నారు సార్. అందులో ఎండాకాలం ఫంక్షన్లు అంటే మామూలుగా ఇప్పుడు కాకుండా ఫిబ్రవరిలో కానీ కార్తీక మాసంలో కానీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుందని మన ఆకాశవాణి ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది సార్.
0: ఎవరి వెసులుబాటు వాళ్ళది. ఇంకోటి ఏంటంటే మనకి మరి ఈ కళ్యాణం అనేది ముహూర్తం గడియ, ముహూర్తపు గడియకి మనం ఎవరం చేసేది లేదు. అది మనకి పంచాంగాలు చెప్తూ ఉంటాయి, దానికి తగ్గట్టుగానే వధువరుల యొక్క పంచాంగాల ప్రకారమే వారికి ఆ రోజు వచ్చి ఉంటుంది పెళ్ళి అనేది. కాకపోతే మీరు అన్నట్టుగా పెళ్లి ముహూర్తం మాత్రం మనం మార్చలేం, కానీ విందు ముహూర్తాన్ని మాత్రం మనం మార్చుకోవచ్చు. ఆ విందు ముహూర్తాన్ని గనక మనం రాత్రికి షిఫ్ట్ చేసుకోగలిగితే, అంటే లంచ్ కాకుండా డిన్నర్ పెట్టుకోగలిగితే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది అనేది మీ ఆలోచన. మంచి సూచన, మరి ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఏదైనా కూడా మరి పెళ్లి ముహూర్తాలలో మరి విందు ముహూర్తాన్ని మనం మన చేతుల్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా డిన్నర్కి ప్లాన్ చేసుకుంటే లంచ్లో జరిగేటువంటి ఈ యొక్క సమస్యలని, ముఖ్యంగా ఎండ వేడిమి, వేడివేడి భోజనం చేయాల్సి ఉంటుంది, బఫెట్, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. దీనంతా గమనించుకొని మనం డిన్నర్కి షిఫ్ట్ అయిపోతే చాలా మంచిది. అందరం ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం. రాత్రిపూట కొంత అక్కడ ఫోటో కూడా చాలా నీట్గా వస్తుంది, చాలా హ్యాపీ మూమెంట్లో ఉంటాం, ఎక్కువసేపు కూడా స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మరి చాలా చక్కటి సూచన చేశారు. మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట హ్యాపీ మూడ్ లో ఉన్నారు బాబురావు గారు. చెప్పండి.
1: ఇప్పుడు సన్ స్ట్రోక్ ఉంది కదా సార్?
0: అవును, బాగా ఉంది.
1: కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉన్నాయి సార్.
0: చెప్పండి.
1: ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు అవసరమైతేనే బయటికి పోవాలి, లేకపోతే పోవాలి సార్, ఇంట్లోనే ఉన్నారు సార్. పాటి తెలుపు లేసర్ రంగు దుస్తులను ధరించాలి. బయటకు పోయేటప్పుడు కుట్టర్ టోపీ ఉంటే మంచిది సార్, లేదా తెల్లటి వస్త్రం ఏదైనా కప్పుకోవాలి, లేదా బొరుగు కూడా కాటన్ కూడా ఉంటాయి సార్. అంటే ప్లాస్టిక్ జనరల్ గా 90% ప్లాస్టిక్ ఉంటాయి, కానీ గుట్టలు వస్తాయి. గుట్ట చెత్తి అయితే ఇంకా చాలా బాగుంటుంది సార్. డ్రెస్ తీసుకోవాల్సి వస్తే చల్లని ప్రదేశంలో మాత్రమే తీసుకోవాలి. ఇంకా పోతే పండ్లల్లో పుచ్చకాయలు, క్షీరదోష ఇలాంటి నీరు గల ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది సార్.
0: చాలా మంచి జాగ్రత్తలు.
1: ఎక్కువగా మంచి నీరు గానీ మధ్య గానీ వీలుంటే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కొంచెం అంతా ఉప్పు వేసుకొని నిమ్మరసం తాగితే చాలా బాగుంటది సార్. వీలుంటే ఇప్పుడు అన్ని హాస్పిటల్ యూపీఎస్ అంటే అప్పర్ ప్రైమరీ హాస్పిటల్స్ ఉంటాయి కదా సార్, వాటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తా ఉంటారు. అక్కడ పోయి హాస్పిటల్ లో మనం అడిగితే వాళ్ళు ఇస్తారు, అవి తీసుకొని అవి కూడా కలుపుకొని తాగితే మంచిది సార్. ఇంకా పోతే వడదెబ్బ లక్షణాలు ఏంటంటే మనిషి డల్ అయిపోతాడు, జ్వరం వచ్చినట్టు ఉంటది, తల నొస్తుంది అంటాడు, తల తిరుగుతుంది అంటారు, ఎక్కువ వాంతులు అయ్యే అవకాశం ఉంటది, ఎక్కువసేపు ఎండలు తిరిగితే అది

0: ప్రాణా పరిస్థితి కూడా తెచ్చుకునే అవకాశం. సుఖోలు పోతారు, పడిపోతారు కూడా సార్.
1: అవును,
0: వెంటనే చల్లని ప్రదేశాలకు తీసుకుపోవాలి, చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలి. ఇంకా తీసుకోకుండా ఉండాల్సింది ఏంటంటే కాఫీ గాని మద్యం గాని ఇలాంటి డిహైడ్రేషన్ చేసే వస్తువులు పానీయాలు మనం తీసుకోకూడదు సార్.
1: వాస్తవం
0: ఇవి ఈ రోజు.
1: ఓకే బాబురావు గారు, మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో మన పూర్వీకులంతా కూడాను 365 డేస్ వైట్ అండ్ వైట్ తలకి పాగా ఉండేది కదా, పంచకట్టు తలకి పాగా ఉండేది. ఆ తల పాగా అనేది వాళ్ళకి శిరోరక్షణ, ఎండవేడి నుంచి కాపాడుకోవడం. ఇంకోటి ఏంటంటే ఆ తల పాగాని వాళ్ళు తీసుకుని తవ్వాలాగా కూడా వాళ్ళు వాడుకునేవాళ్ళు. చెమట తుడుచుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడం, మొక్క తుడుచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వచ్చేసాయి. క్యాప్ పెట్టుకుందామంటే హెయిర్ పాడైపోతుందని, హెల్మెట్ పెట్టుకుందామంటే హెయిర్ పాడైపోతుందని. ఆ హెయిర్ కాపాడుకోవడం కోసం, హెయిర్ స్టైల్ కాపాడుకోవడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ గా మనం దాన్ని ఈ క్యాప్లు పెట్టుకోవడం వల్ల తేడా వచ్చేస్తుందనేసి ఎవరు కూడా క్యాప్ పెట్టుకోవడం గానీ క్లాత్ కట్టుకోవడం గానీ హెల్మెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి అనేది హెయిర్ స్టైల్ అనేది మనకు వచ్చేసింది. మరి ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి మరి ప్రమాదంకి సూచన చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ వేసవి కాలంలో ఈ ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ లేకపోతే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆకాశవాణి ద్వారా, ముఖ్యంగా ఈ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం ద్వారా మీరు మా శ్రోతలకి తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha, Jillalone, Ekaika Mahila Engineering Kalasala, Diploma, BTech Course Lato Patu, Hostel Saukaryam, Nanyamaina Vidya, 100% Placement, Mee Ammayila Ujjwala Bhavishyatuki, Surakshitamaina Best Choice, Call Cheyandi 924-690-7407.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: నమస్తే అండి, మీ పేరు? పద్మ గారు బాగున్నారా? మరి ఇప్పుడు బాబురావు గారు ఎన్నో సూచనలు చెప్పారు, మరి అవన్నీ మీరు ఫాలో అవుతున్నారా?
3: అయ్యో, మేము ఇంట్లోకెళ్ళి ఎడబెట్టలమా? నాకు బాగా చెట్లు సార్, మనకైతే ఎండ దెబ్బ తెలియదు. బాగా సపోటా చెట్లు, పంచ చెట్టు, చెట్లు బాగా ఉంటది చల్లగా.
2: చెట్టు నీడ ఇచ్చినటువంటి ఆనందం ఇంకొకటి ఇక్కడ ఇవ్వదండి. మనకి ఏది కూలర్ ఉన్నా ఏసీ ఉన్నా కూడా చెట్టు నీడ ఉండే ఆనందం అనేది వేరుగా ఉంటుంది. ఆ చెట్టు నీడ కూర్చొని మనం ఏది వేసుకొని తిన్నా కూడా అమృతంగా ఉంటుంది.
3: అవును సార్, బాగా చల్లగా ఇవ్వాలి. కూర్చొని వెళ్ళనట్టే చాలా సేపు కూర్చొని వెళ్ళిపోతాను. సరే సార్, ఉంటా సార్. నమస్తే సార్.
2: నమస్తే అమ్మ. నమస్తే.

0: మీరింతవరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, డి సౌజన్య, ఎస్ స్వాతి, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వెళ్ళి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది.

మీరు విన్న పాట ప్రేమించు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:03 అవస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి గతంలో ప్రసారం చేసి నేడు మరలా మీ ముందుకు తెస్తున్న కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింద మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకుగాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
2: సినిమా ప్రేమికులకు శ్రామిక రంగాన్ని అభిమానించే వాళ్లకి ఇటీవల వచ్చిన మల్లేశం అనే సినిమా గుర్తుండే ఉంటుంది.
3: నిజానికి మనం ఎందరో స్ఫూర్తిదాతల గుర్చిన సినిమాలు, బయోపిక్లు గాను లేదా అటు కొంచెం కల్పిత కథ, కొన్ని వాస్తవాల సమాగమంగా కూడా వస్తుంటాయి. అయితే ఈ మల్లేశం సినిమా దాటు యువకుడు అనుసో రకంగా మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు చలనచిత్ర రంగం ఒక సినిమా తీసుకొచ్చిందంటే మరి ఆయన వెనుక అంత సినిమాకున్నంత కథ ఉంటుంది. ఆ కథానాయకుడే ఇప్పుడు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మల్లేశం గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: నీ పూర్తి పేరు?
4: చింతకింది మల్లేశం.
3: చింతకింది మల్లేశం అంటే మీరు ఈ మల్లేశం అన్న సినిమాకి మీకు ఉన్న బంధం ఏమిటో?
4: యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్లో స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. అదే టెడెక్స్ హైదరాబాద్ అని. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. అది దాంట్లో నాకు అవకాశం దొరికింది. అది దాంట్లో మాట్లాడమనేది మొట్టమొదటిసారిగా తెలుగులో నేనే. చాలా అంతకన్నా ఒక సంవత్సరం ముందు నుంచి కూడా దాన్ని తెలుగులో మాట్లాడుతుంటే ఆపారన్నమాట. కానీ నా గురించి మాట్లాడిపించాలని చెప్పేసి ఆ కమిటీ అంతా తీర్మానం చేసి వాళ్ళని కమిటీని ఒప్పించి మాట్లాడిపించారు. మాట్లాడిన తర్వాత అది చాలా వైరల్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక మిత్రుడు మన కరీంనగర్, తను ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడనమాట. అయితే ఈ యూట్యూబ్ లింక్ ఆయనకు వాళ్ళ మిత్రుడు పంపాడ. పంపినప్పుడు అన్న ఇది ఒకటి చూడు, ఈ లింక్ చూడు, ఈ అబ్బాయి బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు, ఆయన స్టోరీ అంతా అలా చెప్పాడు అని ఆ లింక్ పంపితే దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఆయనకు. అరే ఒక మనిషి తలుసుకుంటే మామూలు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని చేయగలిగి వాళ్ళ సమాజాన్ని అందరికి ఇవ్వగలిగాడు, ఎంత ఓపిక అట్లా ఉన్నది, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఒకేసారి అంటే యూట్యూబ్లో ఉంటే కొంతమంది చూస్తారు, అదే సినిమా రూపకంగా మలిసి పెడితే ఒకేసారి ఎంతో మంది చూస్తారు, వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు, కానీ ఇలాంటి వారి స్టోరీని వాళ్ళు చూసానన్నా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారు అని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఆయన పేరే రాచకొండ రాజు. ఆయన ఒక 15 సంవత్సరాల క్రితము తమిళ్లో వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేశారట. చేసిన తర్వాత మొత్తం లాస్ అయిపోయాడు. అప్పుడు అనుకున్నట పైసా కూడబెట్టి ఇంత కష్టపడి చేసేది అందరికి వెళ్ళిపోయింది, అంటే దేనికి పెట్టాలో ఏది పెట్టద్దో మనకు తెలియదు, ఈ సినిమా పరిశ్రమ అనేది మన లాంటి వాళ్లకు కరెక్ట్ కాదు అనుకుని ఆ రంగాన్ని వదిలేసి అప్పుడే కోరుకున్నాడు. నా స్టోరీ ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన తర్వాత ఆయనకు అనిపించినట, అరే నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానంగా ఉంటాను, వాళ్ళకంటే బెస్ట్గా ఉన్నాను, ఒకసారి ఫెయిల్ కాగానే ఇక నాకు అది మొత్తం అక్కరాదని చెప్పి

0: ఎట్లా ఊకున్నా ఆయన అంత కష్టపడి సాధించగలిగాడు, నేనెందుకు దీంట్లో ఆగిపోయాను?
1: నీ విజయ గాథను వెండి తెర వరకు తీసుకెళ్లిన ఆ యంత్రాన్ని ఏమని పిలుస్తారు?
0: అదే లక్ష్మీ ఆసు యంత్రం.
2: ఆసు యంత్రం?
0: ఆసు యంత్రం.
2: ఆసు అంటే?
0: ఆసు అంటే మా చేనేత భాషలో మా పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది, ముందు సైడ్ కొన్ని పిన్స్ ఉంటాయి, ఆ ప్రేము పేరే ఆసు అంటాం.
2: అదే పూర్వం నుంచి ఉన్న పేరే ఇది.
0: పూర్వం నుంచి నాకంటే ముందు మా నాన్నకి వాళ్ళందరికీ మా చేనేత భాషలో అందరికి తెలుసు అది.
2: అప్పటికే ఉన్న ఆసు యంత్రానికి మీరు ప్రవేశపెట్టిన ఆసు యంత్రానికి తేడా ఏమిటి?
0: అప్పుడు ఉన్నది ఆసు ప్రేమ్ ఓన్లీ
2: ఫ్రేమ్
0: ప్రేమ్ దాన్ని ఆ ప్రేమ్కు చేత అందరు చుట్టే వాళ్ళు అన్నమాట. దారాన్ని ఒక 12 కిలోమీటర్ల పొడవున్న ఒక్క దారాన్ని ఆ 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ ప్రేమ్ చుట్టూ ఒక్కొక్క పిన్నుకు 4 సార్లు అట్లా డిజైన్ ఆధారంగా చుట్టాలన్నమాట. అంత పొడు దారాన్ని ఈ పిన్నులకు మొత్తం పోల్డ్ చేసేయాలి.
2: ఒక దారం 12 కిలోమీటర్ల పొడవు.
0: అవును.
2: తెగకుండా
0: తెగకుండా దాన్ని ఈ ప్రేమ్కు చుట్టాలన్నమాట. ఆ పద్ధతిని ఆసుకుంటాము. అది అంత పూర్వం అందరు చేత్తో చేసేవాళ్ళు. చేత్తో చేసినప్పుడు ఒక చీరకు అలా చుట్టడు అంత లెంగ్త్ని దీన్ని పోల్డ్ చేయడానికి 9000 సార్లు కావాలన్నమాట.
2: అంటే చెయ్యిని 9000 సార్లు తిప్పాలి.
0: ఇలా మూమెంట్ చేయాలి.
2: తిప్పితే 12 కిలోమీటర్ల దారం దానికి
0: అయిపోతుంది.
2: అయిపోతుంది.
0: అది ఒక 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అప్పుడు చేసే వాళ్ళకు ఈ చేతి నొప్పి విపరీతంగా వస్తుందన్నమాట. 1000 సార్లు రోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ
2: 5 గంటలు ఆపకుండా చేయి తిప్పడం అంటే చాలా శ్రమ.
0: ఎలాంటి బ్యాలెన్స్ ఉండదు దీనికి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకు చేసి చేసి బాగా ఆయాసపడుతూ అందులో మా అమ్మ ఒకరు ఆమె కష్టపడి ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకుతో అన్నదన్నమాట, అరే నువ్వు ఈ నేత పని వదిలేసి వేరే ఏదన్నా పని చేసుకుని బతుకు, నేను చేయడం నా నుంచి కాదు అని.
2: అమ్మ పేరేమిటో?
0: లక్ష్మి. అందుకే లక్ష్మి ఆసు యంత్రం అని పెట్టిన.
2: అమ్మకు కొడుకిచ్చిన కానుక.
0: మా కమ్యూనిటీలో ఉన్న తల్లులందరికీ, చెల్లెలకు, అక్కలకు అందరికీ.
2: అంటే ఈ చేనేత రంగంలో ఉన్న తల్లులందరూ.
1: అమ్మ కష్టాన్ని చూసిన కొడుకుగా ఆలోచన వచ్చింది, సరే మరి ఈ సాంకేతిక ప్రజ్ఞ ఎలా సాధ్యమైంది?
0: నేను 6వ తరగతి వరకు చదువుకొని అక్కడ మానిపించి నిన్ను కూడా ముగ్గ నేయడం నేర్పించారు. నేను కూడా ముగ్గ నేస్తుండేవాడిని.
2: నీ వయసు ఎంతండి?
0: ఇప్పుడు 52.
2: అంటే నిజానికి మీరు చదువుకోవాలనుకుంటే అవకాశాలు ఉండే.
0: అంటే కుటుంబ పరిస్థితులు బాగలేకనే నిన్ను ఆపేశారన్నమాట.
2: 6వ తరగతిలో చదువు ఆపేసి వృత్తిలో వచ్చేసారు.
0: ఏమండి, వచ్చిన తర్వాత ఇంకా దాంతోనే ఎక్కడతో నేను చదువు మీద నాకు ఆశ లేదు అయిపోయింది. ఇంకా ఈ ఆశ యంత్రం చేయాలనేది ఎప్పుడైతే నాకు ఆలోచన కలిగిందో అప్పుడు నేనేం చేశానంటే ఆ చేసే పనిని నేను చేయడం నేర్చుకున్నాను. మా అమ్మ ఎట్లా చేస్తుందో ఆ పని నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీనికి ఒక 5 భాగాలుగా కనెక్ట్ చేస్తే ఒక యంత్రం తయారవుతుంది అనిపించింది. అప్పుడు ఇంకా మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను. 1 భాగాన్ని తీసుకుని నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన యంత్రాలు ఉంటాయో వాటిని అన్నింటినీ పరిశీలించి బాగా చూసేవాడిని అక్కడే కూర్చొని. ఇది తిరుగుతుంది, ఈ తిరిగేది నాకు కావలసిన విధంగా ఏమైనా ఉపయోగపడుతుందా, ఇట్లా అన్ని మనసులో కంపేర్ చేసుకొని పోల్చుకొని దాన్ని ఇది పనిచేస్తున్నా అనిపిస్తే దానిలాగా ఒకటి చేయించడం దానికి పెట్టడం. అది అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్గా వేరు. అది ఆలోచించినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇది దీనికి పెట్టే పనిచేస్తుంది, కానీ అక్కడ వెనక పనిచేయదు. ఇట్లా కొన్ని చాలాసార్లు తీవడం అవన్నీ
2: ప్రయత్నం చేయడం ఫెయిల్ అవ్వడం ప్రయత్నం చేయడం అలా జరిగింది.
0: అది ఫెయిల్ అయినా కొద్దిగా మనకు దాంట్లోకెళ్ళి ఒక్కొక్క అనుభవాలు ఓ ఇక్కడ దాకా వచ్చిన దారి బాగానే ఉంది, ఇప్పుడు మనం చేసింది బాగాలేదు, ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అక్కడ ఎక్కడైతే మనం కింద పడతామో అక్కడి నుంచి ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక మలుపు ఏర్పడుతుంటది అన్నమాట. అట్లా
2: ప్రతి వైఫల్యం ఒక విజయం.
0: అంతే, అదొక మెట్టు, ఒక మనం పైకి పోవడానికి ఒక మెట్టు లాంటిది.
2: చాలా మంచి చెప్పారు.
0: అదే అట్లా ఒక 100 సార్లు చేయడం ఫెయిల్ అవ్వడం. ఇంకా అప్పుడుకున్న పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి మనకు కరెక్ట్ లేకనే మనం ముగ్గురు చెప్పిస్తున్నారు. నేను ఈ పరికరాలు తేవడము, కొనుక రావడము, అవి బిల్డింగ్ షాపులో కార్పెంటర్ షాపులో చేపేయడం, దీంతో నా పని అంతా చెడిపోవడము, పైసలు నష్టపోవడం, దాంతో కొంచెం వద్దని చెప్పేసి
2: మా పేరెంట్స్ నిరాశ కూడా కలిగింది.
0: మా పేరెంట్స్ అనేదన్నమాట, ఎందుకురా మనకెందుకు ఈ మిషన్ చేయడం, ఎందుకు ఈ పని చేసుకో బతకడం, ఎందుకు నువ్వు ఒక్కరిని పోతే అయిపోతే కదా ఈ సమస్య లేదుగా మన కుటుంబానికి.

0: అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎక్కడో గట్టి పట్టుదల, అంటే అవుతుంది అని విశ్వాసం.
1: ఎన్నాళ్ళ క్రితం అండి జరిగింది
0: ఇది? నేను 92 స్టార్ట్ చేశాను, 99 పూర్తయింది.
1: 1992 ప్రారంభించి 7 కృషి చేస్తే 99 మీరు ఫలితం
0: సాధించారు. నాకు అంటే మధ్యలో పెళ్ళయింది, ఇక ఆ సాయంత్రం చేసి మధ్యలో పెళ్ళైపోయింది. అంటే అది కూడా ఎక్కడ సందర్భం అంటే, నన్ను ఈ ఆశయంతో చేయడం మానేయమని చెప్పి వాళ్ళు మా పేరు తల్లిదండ్రులు, వద్దు చేస్తాను నేను, అరే వద్దురా మా పరిస్థితి బాగాలేదంటే వాళ్ళు ఇట్లా కాదని మా నాయన ఏం చేశారంటే, వీడు నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి వేరే మా పెద్ద మనుషులను తీసుకొచ్చి నన్ను కూసబెట్టి, వీడు ఈ మిషన్ చేస్తాను తిరుగుతున్నాయా, వీనికి చదువు లేదు సందే లేదు, మిషన్ చేస్తాను చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు, పైసలు ఖరాబ్ చేస్తున్నాడు, వీని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరని చెప్పు అని చెప్పి వాళ్ళని తీసుకొస్తే, వాళ్ళు అప్పుడు ఆలోచించి లక్ష్మణ, మా నాయన పేరు లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ ఇక ఇప్పుడు సమస్యల్లో ఆశ వేయడం కదా, ఆశ వేయడం లక్ష్మికి ఇబ్బంది అవుతుంది కదా, ఇదంతా ఎందుకు, వాడిని పెళ్లి చేస్తే కోడలు అమ్మాయి వస్తుంది, ఆమె పోస్తుంది కదా, ఇదంతా ఎందుకు తీసుకొని వాళ్ళకు సలహా ఇస్తే మా నాన్న అదే గట్టి పట్టుకుని అప్పుడు నన్ను పెళ్లి చేశాడనమాట మా బంధువుల అమ్మాయిని మాట్లాడి.
1: బహుశా ఇంకో ఉపాయం కూడా ఉందేమో, అమ్మా నాన్న చెప్పిన దానికంటే కొత్తగా వచ్చిన కోడలు అంటే మీ ఆవిడ చెప్తే వింటారని ఆశ కూడా కొంచెం కావచ్చు.
0: కావచ్చు రెండు. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమె చేస్తుందనే ఆశతోటి. నా లక్ ఏంటంటే, వాళ్ళింట్లో ఈ నేత పని లేదు, మేము బట్టలు తయారు చేసేటం, వాళ్ళు బట్టలు అమ్ముతారు, వాళ్ళ ఇంట్లో ఈ నేత పని అనేది లేదు. అయితే ఈ ఆశ పని చేయమంటే మా వారి ఆమె చేయనంటది.
1: వారి పేరు ఏమిటో?
0: సువర్ణ.
1: సువర్ణ గారు.
0: అయితే ఆమె అంటది, ఇప్పుడు మీ అమ్మ చేసే చేయంతో పట్టుకుంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకొని నేను కూడా చేయబట్టుకొని బాధపడాలా, నేను నేను వద్దు మానేసే అన్నట్టుగా మాట్లాడింది అనమాట. అంటే కాదు, ఇక మనకు ఇంతకన్నా లేదు, ఇంకా బయటికి వెళ్ళి బతకలేము, ఉన్న పనులు చేసుకుని బతకాలి కాబట్టి చేద్దాం ప్రయత్నం చేస్తా అంటే చేసుకోవడం వదిలేసింది. కానీ అక్కడ ఒక సమస్య ఏర్పడిందంటే, ఇంకా నేను 5 భాగాలు విభజించుకున్న దాన్ని 3 భాగాలు పూర్తి చేశాను, 3 భాగాలలో 2 భాగాలని ఇంకో భాగానికి డబ్బులు తక్కువ పడితే ఆమె పెళ్ళైన తర్వాత ఈమె పని చేయమంటే చేయనన్నది, చేయకపోతే పర్వాలేదు నీ దగ్గర కొంచెం డబ్బు అది నాకు ఇవ్వు, ఇస్తే నేను మిషన్ తయారు చేసి నీకు కూడా చేయకుండా చేస్తా చెప్తే, ఆమె ఈ చేసే కష్టం కంటే ఈ డబ్బులు ఇస్తే ఆ మిషన్ అయితే నాకు మేలు అనుకుని ఆమె నన్ను నమ్మి ఇచ్చింది. ఇచ్చినందుకు ఒక్క భాగం పూర్తయింది, పైసలు అయిపోయినాయి, ఇంకా అక్కడ మిషన్ కాలేదు, అక్కడ ఆమె దగ్గర డబ్బులు అయిపోయినాయి. నాకు దిక్కు దొరికిన పరిస్థితిలో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కు వెళ్ళవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే అక్కడ ఉంటే ఎట్లుంటే, తోటి సమాజం ఎట్లుంటారు, మంచి చదివితే అందరు బిడ్డ బిడ్డ అంటారు, లేదంటే 4 రాలేస్తారు అనమాట. ఇప్పుడు అటు పోయినా ఇటు పోయినా వీడు ఇటువంటి
1: ఊరు చెప్పలేదు.
0: నా సొంత ఊరు పూర్వం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం షారాజీపేట.
1: ఇప్పుడు అక్కడే ఉంటారా మీరు?
0: నేను ఉండే ఇప్పుడు ఆలేరులో ఉంటున్నాను. నాకు ఆలేరుకు దానికి ఒక 5 కిలోమీటర్లు పక్కనే.
1: అయితే ఆలేరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు?
0: అంటే అక్కడ ఉన్న పరిస్థితులను భరించలేక.
1: మరి పల్లె నుంచి పట్టణం రావడానికి మీ ఆవిడ సువర్ణ గారు పర్మిషన్ ఇచ్చారా?
0: ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కాకపోయేసరికి ఆమె కూడా నిరాశ అయింది కదా, అయ్యో ఇంతకన్నా చూస్తే నేను నువ్వు అది కాకుండా అయిపోయింది, నీ మాటలు నమ్ముకొని చెప్తాని. అందుకే అటు తల్లిదండ్రులతోటి పెళ్ళైన తర్వాత ఇంకా అత్తగారితో ఏది విమర్శలు అనమాట, ఇంకా నువ్వు పని చేయవు, నువ్వు శాత కాదు, తప్పించుకుని తిరగడానికి ప్రయత్నిస్తావు అని. ఇక వీళ్ళని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతా హేళన చేయడం బాగుంటాయి, ఇక అన్నీ ఎక్కువైపోయినాయి అవన్నీ, ఇంకా ఇక్కడ ఉంటే మా ఏం చేయనియరు అని చెప్పి ఇక హైదరాబాద్కి వచ్చి మా మిత్రం దగ్గరకు వచ్చి అతనికి అడిగాను, అరే ఏదైనా పనులు చేసేయి నన్ను ఇక్కడే ఉంటానని చెప్పి. ఇంకా ఇంటికాల తల్లిదండ్రులు సంతోషపడ్డారు, అరే వీరు పోయేదేదో ఇంకొక కొంచెం ముందు పోయినా అయిపోవు, ఇవన్నీ నష్టం కాకపోయింది, ఇప్పటికైనా మంచి పని చేసినని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఇక్కడికి వచ్చినాక నేను ఒక 3 నెలలు అట్లా పని చేసుకుంటూ వెళ్ళాను, ఏ సంబంధం లేకుండా. 3 నెలల తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి అందరూ సంతోషపడ్డారు, మంచి పని చేసినప్పుడు ఇప్పటికైనా పోయినామని చెప్పేసి. ఆ సందర్భంగా ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పటికి నేను ఎక్కడి వరకైతే పూర్తి చేశాను మిషన్ని, ఆ మిషన్ అంతా ఇప్పేసుకొని అంతా ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి. అది మా నాన్న గమనించాను, ఇది ఎక్కడ తీసుకుపోతున్నాను అన్నాడు. నేను హైదరాబాద్ తీసుకుపోతున్నాను ఎందుకు అన్నాను అంటే, అక్కడ నాకు టైం దొరికినప్పుడు చేసుకున్నా అంటే, వద్దు ఇక్కడ మేము ఇంత ఉంటేనే నువ్వు పని మానేసి మొత్తం మిషన్ చేసుకుని నువ్వు అక్కడ నువ్వు ఒక్కనే నువ్వు ఎవడేమనుకుంటున్నా మొత్తం దీని మీద ఉంటావు, నువ్వు పని చేయడం చేయవు, మా మిషన్ వద్దు దాంట్లో పని లేదు మనకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయినా అయిపోయింది అని చెప్పి అంటే, లేదు ఇంత పూర్తి చేస్తా అంటే

0: ఒప్పుకోలేదు. ఒక్కొక్క కొన్ని భాగాలను విరగొట్టినవాడు అక్కడే, వీటిని ఉంటే తీసుకుపోదని విరగొట్టారు. అయినా సరే అని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీగా ఉండి దాన్ని పైన ఇది తెచ్చిందంతా బిగించుకొని రోజు సాయంత్రం ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేదన్నమాట. ఇక్కడికి వచ్చి సాయంత్రం రాగానే ఆ రోజంతా బాగా ఆలోచించుకునేవాడిని. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళి ముందుకు ఎట్లా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టంగా చాలా ఇండస్ట్రీ చూసే అవకాశం కలిగింది. చాలా మెకానికల్ మూమెంట్స్ చూడడం అవన్నీ చూసి నేను పని చేసుకుంటూ అంటే గమనించుకుంటూ ఏ పార్ట్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పేసి అన్ని గమనించుకుంటూ ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత నాలుగో భాగం పూర్తి చేసుకున్నాను. ఇంకా మంచి విశ్వాసం కలిగింది. సరే ఇంకొక భాగం ఉంది, ఇది ఒకటి అయితే అయిపోతున్నా మిషన్ అయిపోతుంది, దాన్ని కూడా చేస్తా ఉన్నాను. చేస్తుంటే ఒకసారి బాలనగర్కి వెళ్ళాను, అక్కడ ఒక ఇండస్ట్రీలో నేను వైరింగ్ కోసం పంపారు. ఆ వైరింగ్ చేసేటప్పుడు అక్కడ మీ సప్లై ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిషన్ వాళ్ళు రన్ చేశారు అనమాట. చేసినప్పుడు అక్కడ చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఆ మిషన్ కనబడుతున్నాయి. అప్పుడు నాకు బాగా ఆశ కలిగింది, అరే ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో ఏదో ఒకటి నాకు తగులపోతుందా అనుకుని అట్నే ఒక్కొక్క ఒక్కొక్కటి అట్లా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టార్ట్ అయింది ఇట్లా చూసుకుంటూ గమనించంగా లాస్ట్ ఒక నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందులో కనబడ్డది. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని వెంటనే మా సార్ చెప్పిన, సార్ నేను వెళ్ళిపోతాను ఇంటికి, ఈరోజు నాకు జీతం ఏమవుద్దని చెప్పేసి. ఎందుకు ఎంత సడన్గా వెళ్తున్నావు అని అన్నాను. లేదు సార్ నాకు అంటే ఎందులో మిషన్ కార్డు ఏమన్నా అప్పచ్చి అక్కడే ఉన్నావు ఏమన్నా దొంగిలించావా అన్నట్టుగా మాట్లాడామట. లేదు సార్ అదేం లేదు నాకు వద్దు ఈరోజు పైసలు ఏమవుతుంది వెళ్ళిపోతాను. వచ్చి ఒక వర్క్షాప్కి వచ్చి ఆ విధంగా చేపించి నేను ఆ మిషన్ బిగించి పెట్టాను. సక్సెస్, నా 7 సంవత్సరాల ప్రయత్నం.
1: ఆ క్షణంలో మీ ఫీలింగ్ ఏమిటి?
0: ఓ మామూలుగా కాదు, అంటే ఆ దారాన్ని మా అమ్మ చుట్టినట్టు ఇట్లా చుడతా ఉంటే నా 7 సంవత్సరాలు పడ్డ శ్రమ అవమానాలు ఆ తిట్లు అన్ని ఒక్కసారి ఎగిరిపోయింది అనిపించింది. చాలా ఇప్పుడు దీన్ని తీసుకుపోవాలి, మా ఇంటికి తీసుకుపోయి మా వాళ్ళందరూ చూపించాలి ఇదే అని చెప్పి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి, ఎప్పుడు చూసినా టైం చూస్తే అక్కడే ఉంటుంది. అంటే నా మనసు వేగం టైం కాలం కంటే వేగంగా ఉంది. ఇక చివరికి తెల్లారినాక ఓ ఆటో తీసుకుని ఇంటికి తీసుకుపోయి మా నాన్న చెప్పాను, అమ్మాయి మిషన్ అయిపోయింది మనకి ఇంకా బాధ లేదంటే మా నాయన అంటాడు, నీ మిషన్ వద్దు ఏదొద్దు, మిషన్ బయట పడేసినాక నువ్వు ఇంటారా అప్పటిదాకా రాకంటాడు. అది లేదు నన్ను అయిపోయింది కంప్లీట్ అయిపోయిందా కూడా నమ్మలే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్ని చెడగొట్టి ఇట్లా చెప్పి చెడగొట్టున్నాం కాబట్టి అందుకు విశ్వాసం పోయింది. ఇక సరే అని మా పక్కన మిత్రుల దగ్గర దారం తీసుకొని దానికి ఆశ పోసి రంగులేసి ముగ్గురు వేసినాక అప్పుడు నమ్మారు, శబ్బాసరావు మొత్తానికి సాధించడం ఇన్ని రోజులు కష్టపడి అని చెప్పేసి అప్పుడు సంతోషపడ్డారు అందరు.
1: అయితే ఈ విజయోత్సవంలో మీ వాళ్ళు అందరూ పాల్గొన్నారా?
0: కొంచెం మా నాన్న రాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు దానికి అంతగా ఎంకరేజ్ ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడు వద్దు వద్దు అన్న కదా ఇప్పుడు ఏమంటా అంటే వాడిని నేను సంబోధించాలని కొంచెం అనిపించినట్టుంది. ఇక మా అమ్మ కానీ మా వారే కానీ ఇంకా చుట్టుపక్కల కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి చూసి
1: బయట పెట్టి
0: చూపిస్తేనే అందరూ మా కాళీవాసులు అందరూ మా నేత కమిటీ వాళ్ళు అందరూ వచ్చి అరే ఒక యంత్రం వచ్చింది ఇన్నేళ్ల సందు మనము అంటే తరాలు గడిచిపోయినా దీనికి చేత్తో చేసుకునే వాళ్ళము అలాంటి ఒక ఆశయత్రానికి మిషన్ వచ్చింది. ఆ ఆనందం మామూలుగా లేదు.
1: బాగుందండి. అయితే మీ పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
0: సార్ యాక్చువల్ గా పద్మశ్రీ నేను వస్తుందని నేను ఆశించలేదు, కోరిక కూడా కోరలేదు. నేను
1: ఉంటుంది అని మీకు తెలుసా?
0: తెలుసు, వీళ్ళు ఉన్నారు కదా ఎవరు గజమంజయ్య గారు గజంపోతున్నాను వీళ్ళ పద్మశ్రీ వచ్చింది అని తెలుసు మా కమిటీ వాళ్ళకి వచ్చిందని. అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే అది మనకు సాధ్యం కాదు. ఒక 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు వీళ్ళు రికమెండ్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీకి పంపితే అక్కడ దాన్ని పరిశీలించి ఇస్తారని అన్నారు. ఇక ఇదంతా మనకు కాదు అనుకుని దాన్ని ఆశ లేకుండా చెప్పింది. నాకు 2016లో అమేజింగ్ ఇండియన్ అనే అవార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అక్కడ ఈ ఆశ మిషన్ గురించి తన తల్లి కోసం వాళ్ళ కమిటీ కోసం ఇలాంటి యంత్రం చేసి ఎంతో మంది మహిళల శ్రమ తప్పించినందుకు ఈయనకు ఒక అవార్డు ఇస్తామని చెప్పి ప్రకటించినందుకు దాని మీద మోడీ గారికి దృష్టిలో పడి 2017లో డైరెక్ట్ గా నామినేట్ చేశాడు పద్మశ్రీకి.
1: సాక్షాత్ ప్రధానమంత్రి, బహుశా చరిత్రలో చాలా గొప్ప అంశం ఇది.
0: చాలా రేర్, ఎవరు జరగదు అది. నాకు తెలియదు, నా మిత్రులు నేత సోదరులు మిషన్ వాడుకున్న వాళ్ళు అన్నా నీది స్కూలింగ్ వస్తుంది నీ పద్మశ్రీ వచ్చిందా అని వాళ్ళు అడిగేదాకా నాకు తెలియదు.
1: అయితే మీకు పద్మశ్రీ అనే శుభవార్త మీకన్నా ముందు మీ ఆత్మీయులకు చేరింది?
0: అంటే 25 జనవరి రోజు అనౌన్స్ చేస్తారు మధ్యాహ్నం, అప్పుడు టైటిల్

0: వచ్చింది కింద. నిన్నప్పటికి నేను టీవీ చూస్తలే, నాకేం తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అలానే పద్మశ్రీ వచ్చింది కంగ్రాస్ అని అంటున్నారన్నమాట. నాకు ఏం చూడలేదు, ఒక్క నిమిషం టీవీలో వస్తుంది కదా అన్నాను. అంటే నేను చూస్తే ప్రకటించు, ఇంకా అసలు ఆ ఆనందం మామూలుగా లేదు. అది నేను ఊహించండి, అది అంత పెద్ద గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పాత ప్రభుత్వం నాకు ఇచ్చినందుకు నిజంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఈ అవార్డు ఎవరికి అంకితం చేశారు మీరు?
0: మా తల్లికి, మా కమిటీ వాళ్ళకి.
1: బాగుంది. అమ్మకి, ఈ రంగంలో ఉన్న శ్రామికులకి అందరికీ.
0: వాళ్ళందరూ వాళ్ళందరూ వాడుకొని వాళ్ళకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఆ గౌరవం నాకు దక్కింది.
1: మొత్తం ఇది ఎన్ని ఆసు యంత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పటివరకు 2,300 ఆసు మిషన్లు.
1: 2,300 ఆసు మిషన్లు ఉన్నాయి.
0: టోటల్
1: ఒక్కో దాని ఖరీదు ఎంత
0: అంటే? అది అంచెలంచెలుగా నేను మొట్టమొదటి 2000 చేసినప్పుడు 12,500 రూపాయలు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా మార్కెట్ రేట్ పెరుగుతూ ఉంటే ఈ రోజుకు 37,500.
1: నిజానికి వాళ్ళకి చేనేత వృత్తిపరంగా ఈ దారుణం చుట్టేందుకు అయ్యే శ్రమతో పోలిస్తే ఈ ధర తక్కువే కదా?
0: చాలా తక్కువ. వాళ్ళు ఇప్పుడు ఒక చీరకు దారం చుట్టడానికి కేవలం 2 రూపాయల కరెంటు మాత్రమే వినియోగం అవుతుంది, 2 రూపీస్ ఓన్లీ. అదే చేత్తో చేస్తే ఒక్క చీరకు ఆసు పోస్తే 100 రూపాయలు ఈరోజు.
1: అంటే ఆర్థికంగా కూడా చాలా లాభదాయకం ఇది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం వస్తుంది.
0: అంటే ఇప్పుడు నిజంగా నాకు చాలా మంది నా చేనేత సోదరులు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ ఆసు యంత్రం లేకపోతే నేను ఈరోజు ఇన్ని మొగ్గాలు నడిపించేవాడిని కాదు. నేను ఈరోజు అంతకుముందు చేత్తో చేసుకున్నప్పుడు 3 నుంచి 5 మొగ్గాల వరకే నా కెపాసిటీ. ఈరోజు 50 నుంచి 100 మొగ్గాలు నడిపేయగలుగుతున్నానంటే అది నీ ఆసు యంత్రం ఉండడం వల్లనే నేను నడిపేయగలుగుతున్నాను. అంతవరకు నేను పరిగలిగిస్తున్నాను, నేను అభివృద్ధి అవుతాను, ఇది నీ ఆసు యంత్రం అని చెప్పి చాలా మంది మిత్రులు అన్నప్పుడు నిజంగా నాకు ఒక పెద్ద గౌరవం పొందినంత సంతోషం అనిపించింది.
1: ఇంత చిన్న వయసులోనే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకునే విజయం మీకు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఏమైనా చేయాలని ఉందా?
0: అంటే ఇంకా 2017 పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పిలిచి నాకు సన్మానం చేసి, నీవు చేనేత కోసం చేసిన ఆసు యంత్రం వల్ల నీకు గుర్తింపు లభించింది, సంతోషం. మేము మా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మా సహకారంగా 1 కోటి రూపాయల గ్రాంట్ నీకు ఇస్తున్నాము. ఇది ఇంకా నీ చేనేత కమిటీ కోసం ఏదైనా ప్రయత్నం చేసి వాళ్లకు వాళ్ళ కష్టాన్ని తప్పించడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ సహకారం అందిస్తున్నామని చెప్పి అన్నారు. అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కావాలంటే నాకు ఒకటి పెద్ద వర్క్షెడ్ కావాలి, ఒక 2-3 మిషన్లు కావాలి, అవి అయితే నేను ఇంకా ముందుకు చేయగలను, ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఇచ్చిన ఆ సహకారంతో ఇంకొక ఇన్నోవేషన్ కూడా రాబోతుంది, అది వస్తే మీ అందరికీ శుభవార్త చెప్తాను.
1: బాగుందండి. తర్వాత మీరు చదువుకోలేదు కదా, పిల్లల్ని చదివిస్తున్నారా?
0: ఇద్దరు అమ్మాయిలు నాకు, పెద్ద అమ్మాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్, చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్.
1: రెండు దాదాపు మీ అభిరుచికి తగిన కోర్సులే.
0: అవునండి, మా రిలేటివ్ ఉంటాయని.
1: బాగుంది. మీరు భవిష్యత్తులో చేయబోయే ఇన్నోవేషన్స్ లో కూడా పాల్పంచుకునే ఆసక్తి ఉందా వాళ్ళకి?
0: ఉన్నా ఉండి, అంటే వాళ్ళ కోసంగా దీని మీద చదువుకోవాలని ఉందా లేదా కానీ నేను చెప్పానమాట, మీరు చదువుకుంటే అంటే నేను చదువు లేకపోవడం వల్ల ఎక్కువ శ్రమపడ్డా, కొంచెం మీరు ఈ రంగంలో ఏమన్నా తెలుసుకోగలిగి ఏమైనా మార్పు చేయగలిగితే సంతోషంగా ఉంటుంది, అందుకే మీరు ఈ కోర్సు చేయండి అని చెప్పి వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు అంగీకరించారన్నమాట.
1: విదేశాలకు వెళ్ళారు మీరు ఏమన్నా?
0: వెళ్ళానండి.
1: ఏ దేశాలకు వెళ్ళారు?
0: చైనా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను.
1: మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఏదో దగ్గర చిన్న పల్లెలో ఉండే చిన్న ప్రపంచ దేశాలు తిరుగుతాడు అని?
0: లేదండి, లేదండి, అలాంటి నాకు ఎప్పుడు, అసలు నేను ముగ్గు నేసుకుంటేనే బతికేంత పరిస్థితి నాది.
1: చింతకింది మల్లేశింగ్ గారిని ఎంతో ఎత్తుకు ఎదిగించిన అవార్డుల వివరాలు చెప్తారా?
0: 2012 నాబార్డ్ అవార్డు ఇచ్చారు.
1: అంటే పద్మశ్రీ కంటే ముందే చాలా అవార్డులు
0: చాలా వచ్చాయి. నేషనల్ ఫస్ట్ అవార్డు అప్పుడు రాష్ట్రపతి గారు ప్రతిభా పాటి గారి చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొందడం జరిగింది. 2011 ఒక గొప్ప అవకాశం అది, నాకు దాని గురించి కూడా తెలియదు ఇప్పటికి, అంటే చాలా మంది తెలుసు తెలియదు. ఫోర్బ్స్ లిస్టులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ గా నా పేరు నమోదు కాబట్టేది.
1: ఫోర్బ్స్ అనేది అంతర్జాతీయ పత్రిక, అందులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్
0: అది నాకు ఒక అర్ధరాత్రి పేపర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు మల్లేషి అంటే నువ్వేనా అన్నా. నేనే సార్ అన్న. ఏం చేస్తావు అన్న? ఏమి సార్ ఇట్లా మిషన్లు చేస్తాను, ఆసు మిషన్లు చేసుకుంటానంటే ఇదేంది, నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఏం చదువుకోలేదు సార్ అని.

0: పేరుంది ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నది అని. నువ్వేనా కాదా అంటాను. ఫోర్బ్స్ లిస్ట్ అంటే ఏంటో కూడా తెలుసు సార్. అప్పుడు నేను పక్క పెట్టేసి మా గురుగారు బ్రిగేడియర్ గణేశం గారని పల్లె సృజన ఆర్గనైజేషన్ నాకు ఇంత ఈ స్థాయి గుర్తింపు రావడానికి వాళ్ళ పూర్తి సహకారం ఉంటారు. వారు నాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు అందరినీ ఒక దగ్గర జమ చేసి వెతికి పట్టుకొచ్చి వాళ్లకు పేటెంట్ రైట్స్, మార్కెట్ సౌకర్యము, కావాల్సిన సహకారాన్ని అందిస్తూ గుర్తింపు లభించడానికి, అవార్డ్స్ తీసుకురావడానికి చేస్తుంటారు. నాలాగా ముగ్గురికి అవార్డ్స్ కూడా ఇప్పడం జరిగింది.
1: ఈ రంగంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తున్నారా? అంటే ఈ కళను లేదా ఈ టెక్నాలజీని భవిష్యత్ తరాలకు అందించాలి కదా.
0: అయితే నా దగ్గర ప్రత్యక్షంగా లేరు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసుకుని ఒక ముగ్గురు మాత్రం తయారయ్యారు. ఒకరు సినిమా చూసి, ఒకరు టెలిక్స్ చూసి, ఒకరు అంతకుముందు పల్లెసొద్దున వచ్చిన ఒక ఆర్టికల్ చూసి, ఈ ముగ్గురు వాళ్ళు అంటే నేను కూడా ఏదో సాధించాలి అని చెప్పి ఆ తపన పడి వాళ్ళు ఒక మూడు ఇన్నోవేషన్ చేశారు.
1: సినిమాలో సినిమా తెర మీద ఉండే నటించే కథానాయకుడు ఉంటాడు, మీరేమో నిజ జీవితంలో కథానాయకుడు. ఆ సినిమా తర్వాత మీకు అంటే ఇంకా

0: ఒకరు టెడెక్స్ చూసి, ఒకరు అంతకుముందు పల్లెస్వదిని వచ్చిన ఒక ఆర్టికల్ చూసి, ఈ ముగ్గురు వాళ్ళు అంటే నేను కూడా ఏదో సాధించాలి అని చెప్పి ఆ తపన పడి వాళ్ళు వాళ్ళు ఒక మూడు ఇన్నోవేషన్ చేశారు.
1: సినిమాలో సినిమా తెర మీద ఉండే నటించే కథానాయకుడు ఉంటాడు, మీరేమో నిజ జీవితంలో కథానాయకుడు. ఆ సినిమా తర్వాత మీకు అంటే ఇంకా ప్రజాదరణ పొందడానికి కారణమైందా?
0: బాగైందండి. అంటే అంతకుముందు పద్మశ్రీ మల్లేశ్వరంగా కొంతవరకు తెలుసు, అంటే ఎవరైతే పేపర్ మీడియా చూసేవాళ్ళకి తెలుసు. సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి
1: సామాన్యులకు
0: తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కు బాగా పరిచయం.
1: సినిమా మీరు కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసారా?
0: చూసాము, అందరం ఏడిచాము. 25 ఏళ్ల కింద జరిగిన సంఘటన అన్ని కన్న కట్టినట్టు కనబడ్డది కాబట్టి.
1: అంటే సినిమా నడుస్తున్నంతసేపు
0: అందరు మా పిల్లలు కూడా ఏడ్చారు.
1: అంటే ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారు.
0: ఆ కష్టాన్ని కన్నమూడు కట్టినట్టు కనబడుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చినా మనం అన్నంతగా బాధ అనిపించింది.
1: అయితే దర్శకుడు మీ హృదయాన్ని బాగా ఆవిష్కరించాడు సినిమాలో.
0: బాగా చేశారు సార్, అందరూ బాగా చేశారు.
1: దర్శకుడు నిర్మాత వివరాలు చెప్పండి.
0: దర్శకుడు ఆయనే రాజకొండ రాజు, నిర్మాత ఆయనే. ఆయన నిజంగా ఎంత ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి అనుకుంటా నేనైతే. నా స్టోరీ రాయడానికి ఒక సంవత్సరము ఒక ముగ్గురు రైటర్లు పెట్టి రాపించాడు, కానీ ఆయనకు తృప్తి అనిపించలేదు, మళ్ళీ ఇంకో మార్చాడు, రాలేదు.
1: ఈ రాజకొండ రాజు ఒకప్పుడు సినిమాలో నష్టపోయాడు కదా, మరి ఇక్కడ లాభం పొందాడా?
0: లాభం పొందలేదు, కానీ సక్సెస్ అయ్యాడు,
1: విజయవంతం. ఆర్థికంగా నష్టం కాలేదు,
0: ఆడికడికి వచ్చింది. మేము ఫస్ట్ ఆయన సినిమా తీస్తున్నప్పుడే అన్నాము మా బ్రిగేడ్ గారు, మేము మేమైతే పెద్ద పరిచయమైన వ్యక్తులం కాము, మా సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు, ఇలాంటి బయోపిక్లు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు, కానీ నువ్వు సాహసం చేస్తున్నావు అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ నేను నీ స్టోరీని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను, నా డబ్బులు వస్తాయా రావా నాకు అవసరం లేదు, అది కావాలి నాకు అన్నాడు సార్. అంత కమిట్మెంట్గా చెప్పాడు కాబట్టి ఓకే సార్ అని చెప్పాము.
1: బాగుంది సార్, ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా ముఖ్యమైన అంశాలు?
0: సార్ నిజంగా అంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడ ఉన్న వ్యక్తుల గురించి మనం చదువుకొని ఇన్స్పైర్ అవ్వడం ఎందుకు, మన తెలంగాణలోనే ఉన్న వారిని ఆదర్శవంతులుగా తీసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక లవుగిన వ్యక్తులని అందరిని కొందరిని ఒక 6 మంది తీసుకొని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠంగా చేశారండి. ఇది నిజంగా గొప్ప అవకాశం ఇచ్చింది. అలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు, అందులో ముద్రించినందుకు వారికి ఇంటర్మీడియట్ బోర్డు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: మలేసింగ్ గారు, మీ శ్రమ ఫలించింది, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది, మరి మీ కళలు ఇంకా పండాలని, ఈ రంగంలో ఉన్న వాళ్లకు ఇంకా మంచి జరగాలని ఆశిద్దాం. ధన్యవాదాలు, నమస్కారం.
0: నమస్తే సార్.
3: ఇంతవరకు మీరు చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకు గాను 2017వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి.
4: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట చిరునవ్వుతో చిత్ర నుంచి. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి నీ స్నేహం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై నిలయంలో సమయం 11:01 దాటి 35 సెకండ్లు. చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ ఆకాశవాణి నేస్తం మాటేటి ఉపేంద్ర.

కార్యక్రమంలో వినబోయే పాట చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అనుబంధం చిత్రం నుండి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి.

0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: మెగాహెడ్స్పై చిత్రగీతలు వింటున్నారు. వినబోయే పాట కొండవేటి సింహం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

అమెరికా అల్లుడు చిత్రం నుండి పీసెస్ లా పాడిన ఈ పాట వినండి.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లేయుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: condolences to the bereaved families. He noted that the central government is extending every possible assistance to the states impacted by the adverse weather conditions. Sikkim is observing its statehood day today, marking its transition from a monarchy to becoming the 22nd state of India in 1975. Vice President C.P. Radhakrishnan will undertake his first visit to Sikkim today after assuming office. He will attend the statehood day celebrations in Gangtok. President Draupadi Murmu, Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah extended greetings to the people of Sikkim on their statehood day. In badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will face Malaysian shuttlers Nuruzzuddin and Goh Zefai in semi-finals of Thailand Open in Bangkok today. And in IPL cricket, Kolkata Knight Riders will take on Gujarat Titans at the iconic Eden Gardens this evening. The match is scheduled to begin at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి కొన్ని ప్రకటనలు.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
5: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తు కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదన వింటారు.

మీరింతవరకు పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదన విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారంలో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు

0: 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరికం నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes for Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన

సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

100.3 MHz పై చిత్రగీతాలు వింటారు. వినబోయే పాట అక్కా చెల్లెలు, చిత్రం నుండి పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్గా నియమించింది. వార్తల వివరంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ పతనమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని ప్రకటించి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే రేట్లు పెంచడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను సాకుగా చూపి లీటరుకు 3 రూపాయలకు పైగా పెంచడం సామాన్యులపై పిడుగుపాటు వంటిదన్నారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై కేంద్రం తీవ్ర భారం మోపుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆరోపించారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలు పెంచబోమని ప్రకటించిన కేంద్రం ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ ధరలను మీటరుకు 3 రూపాయలు పెంచడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా కాంక్లేవ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత తరానికి అవకాశం ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. 10% జీడీపీ దేశానికిచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, ప్రస్తుత జన్జీతరం తక్షణ ఫలాలను కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే లక్ష్యం లేకపోయినా వికారాబాద్ సభలో తానే ఆయనను ఒప్పించానని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీయే ఉంటారని, ఈ మేరకు కూటమిని ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పురోగతిలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, పార్లమెంటు కోఆర్డినేటర్ కూలిన శ్రీశరంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, అభివృద్ది కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.

0: రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన 48వ ఈఈపీసీ ఇండియా సదరన్ రీజన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట ఇంజనీరింగ్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండును విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతతో కూడిన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండిల్ @ANewsHVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్పపువ్వును వారి ఆర్థికాభివృద్దికి ప్రధాన వనరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్దం చేస్తోంది. సచివాలయంలో మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇప్పపువ్వుతో లడ్డూలు, హెల్త్ ఫుడ్స్, హర్బల్ టీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మహిళా సంఘాల ద్వారా ట్రైబల్ నేచురల్ ఫుడ్ బ్రాండ్స్గా అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానిస్తామని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే అనిరెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యల ప్రజెంటేషన్ల ద్వారా దీని అమలుపై స్పష్టమైన వ్యూహం రూపొందించామని నాయకులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: 48 కోట్లతో అనుగొండకు సంబంధించిన కొత్త ఊరిని తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 60-70% మొత్తం లేఅవుట్ అయిపోయింది. ఆ ఊరిని షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఈ అంకేల్పల్లి, దాదాపల్లి కూడా 26-23 కోట్ల, 49 కోట్ల రూపాయలు, దానికి కూడా శాంక్షన్, ఫైనాన్స్ క్లియర్ తీసుకున్నాం. టెండర్ ప్రక్రియ ముందుకు పోతా ఉంది.
0: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వంటి పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కోసం కేంద్ర అధికారుల బృందం ఇవాళ కరీంనగర్లో పర్యటించి స్థానిక అధికారులతో సమావేశం కానుందని పేర్కొన్నారు. దేశ హితం కోసం, జనహితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం ముగింపుత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: జనహితం కోసం భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం.
0: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకె దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపునకు స్పష్టమైన ప్రమాణాలను రూపొందించి జాబితాను సిద్దం చేయడం, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వనపర్తి జిల్లాను 2026 చివరి నాటికి క్షయరహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.
3: టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుండి 53 గ్రామ పంచాయతీలను హైరిస్క్ దీని కింద తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ గత సంవత్సరం 57 గ్రామ పంచాయతీని టీబీ ముక్త్ పంచాయతీగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 53 గ్రామ పంచాయతీలో కూడా హైరిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్లి వాళ్లకు మొబైల్ ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళకి తెమ్మడ పరీక్ష చేసి వాళ్లకు ట్రీట్మెంట్ పాట్ అందించి

0: గ్రామ పంచాయతీల్ని కూడా నెక్స్ట్ సంవత్సరం లోపల టీబీ ముక్త గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేయడానికి మనం అంతా కృషి చేస్తున్నాము.
1: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దైవ నిర్ణయం దమరాజు విశాలాక్షి గారి కథానిక వింటారు.
1: కూలిపోయిన గుడిసె ముందు నిలుచుని గుండెల విశేలా ఏడుస్తున్న రజియాను చూసి చెలించిపోయారు రావుగారు. హోరుమనే ఆ గాలివానలో రెయిన్ కోట్ వేసుకుని వెళ్లి మరీ రజియాకి ధైర్యం చెప్పి తన ఇంటికి తీసుకొచ్చారు. గోల గోల పెట్టి గుండెలు పగిలేలా ఏడుస్తున్న రజియా రావుగారు ఏం మాట చెప్పారో ఏం మంత్రం వేశారో రావుగారి మాట చెప్పగానే అతని పాదాలు పట్టుకుని బోరున ఏడ్చి ఆయనను అనుసరించింది. కొద్ది గంటల క్రితమే కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఏకధారగా కురుస్తున్న వర్షానికి ఏర్లు గడ్డలు ఏకమైపోయాయి. ఇంచుమించు రావుగారి కాంపౌండ్ వరకు నీరు వచ్చేసింది. మస్తానయ్య మాంసం దుకాణం, వారి ఇల్లు అనబడే గుడిసె రెండూ కూలిపోయాయి. చుట్టుపక్కల చాలా గుడిసెలు ఎగిరిపోయాయి, కూలిపోయాయి. ఏమిటో ఈ ప్రళయం, ఈ వర్షం ఇంకా ఎక్కువైపోతుందట. కారు షెడ్డు అవి ఎలా ఉన్నాయో అని భార్య అంటే చూసి వెళదామని వచ్చిన రావుగారు తమ షెడ్డు ముందర ఎత్తైన గట్టుమీద వేసిన రేకుల షెడ్డు కింద వర్షానికి తడవకుండా చిన్న చెల్లెలు చేయపట్టుకుని నిలబడి ఏడుస్తున్న చెల్లెల్ని ఓదార్చుతూ మస్తాన్ కొడుకు 10 ఏళ్ళ షరీఫ్, వాడిని గట్టిగా పట్టుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న మస్తానయ్య కూతురు. ఆ పిల్లల్ని చూసి, అరే ఈ గాలివానలో ఇక్కడ ఏం చేస్తున్నారర్రా, ఇంటికి పొండి, మీ అమ్మా నాన్న వెతుక్కుంటారు అన్నారు రావుగారు. అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ చెల్లెల్ని దగ్గరకు లాక్కుంటూ ఇలా అన్నాడు, ఇదిగో ఇప్పుడే మా గుడిసె పడిపోయింది సార్, భయం వేసి చెల్లెల్ని తీసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేశాను సార్. ఈ గాలి రానప్పుడు మా అమ్మ మా చెల్లెలు ఆకలిని ఏడుస్తూ ఉంటే పొయ్యి తడిసిపోయిందని మమ్మల్ని మా నాన్నకు అప్పచెప్పి రోడ్డవతల తను పనిచేస్తున్న అమ్మగారింట్లో మాకు తినడానికి ఏమైనా అడిగి తెస్తానని వెళ్ళింది సార్. వర్షం తగ్గాక వెళ్ళిపోతాం సార్, మమ్మల్ని ఇక్కడ ఉండనీయండి అని వాడి చేతులు వాడి చెల్లెలు చేతులను కూడా కలిపి జోడించి వేడుకున్నాడు. రావుగారికి జాలేసింది. మరి మీ నాన్న ఏమయ్యాడ్రా అన్నారు. మమ్మల్ని కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుని తాగడానికి వెళ్ళిపోయాడు సార్. గాలికి మా ఇల్లు కదులుతూ ఉంటే భయం వేసి మీ షెడ్లోకి వచ్చేసాం సార్. మేము ఏమీ తీయలేదు, దొంగలం కాదు. మేము వచ్చాక మా ఇల్లు మొత్తం పడిపోయింది.

మా చెల్లెలు అసలే ఆకలితో ఏడుస్తోంది అని వాడు నమస్కరిస్తూ ఏడుస్తున్నాడు. అయ్యో, మిమ్మల్ని ఏమీ చెయ్యనర్రా, మిమ్మల్ని వెళ్ళిపోమన్ను, ఈ గాలి వానలో ఇక్కడ వద్దు, ఇంటి లోపలికి రండి అని అంటున్నాను, పదండి అక్కడ వరండాలో కూర్చుందురు అని చెప్పి తీసుకెళ్లారు లోపలికి. లోపల నుండి పొడి తువ్వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి తల తుడుచుకోమని చెప్పి తను బిస్కెట్స్ డబ్బాలోంచి కొన్ని బిస్కెట్లు తెచ్చి ఇచ్చి, తింటూ ఉండండి, ఇప్పుడే వస్తానని ఇంట్లోకి వెళ్ళారు రావుగారు. అబ్బా, ఎక్కడికెళ్ళారండి ఈ గాలివానలో? వేడి వేడి ఉప్మా, జీడిపప్పు అవి వేస్ట్ చేశాను, చల్లారిపోతోంది. మీకోసం చూసి చూసి మామయ్య గారికి చెప్పి ఆయనకు టిఫిన్ పెట్టేశాను. మన ఇద్దరికి ఆ హాట్ ప్యాక్లో సర్దాను. మీరు తినేయండి, నేను దేవీ భాగవతం పారాయణ చేసుకుని తింటాను అన్నారు అనంతలక్ష్మి. భర్త మాట్లాడకుండా వెళ్ళి రెండు పేపర్ ప్లేట్లు తీసుకొచ్చి ఉప్మా వాటిల్లో సర్దుతూ ఉంటే ఆశ్చర్యంగా అడిగారు, ఏమిటది ఈ గాలివానలో ఎవరైనా స్నేహితుడొచ్చారా? ఎవరికది అని. మన పొరుగు మస్తానిల్లు కూలిపోయింది, పాపం అతని పిల్లలు భయపడి వచ్చి ఆ గాలివానకు మన షెడ్లో తలదాచుకున్నారు. పాపం ఆ పిల్ల ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తోంది. తినడానికి ఏమైనా తెస్తానని వర్షం రాకముందే చెప్పి వెళ్ళిందట వాళ్ళమ్మ. ఈ గాలివానలో ఎక్కడ చిక్కుకుందో ఇంకా రాలేదట, ఆ తాగబోతు మస్తాను ఎటో పోయాడట అన్నారు రావుగారు మంచినీళ్ళ బాటిల్లో నీరు నింపుతూ. ఏమిటి, మనకి పెద్ద సమస్యగా తయారైన మస్తానయ్యా, మనకు మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్న మస్తానయ్యా, వాడి మాంసపు దుకాణంలో మాంసపు ముద్దలు కాకులు గద్దలు ఇటు పడేస్తూ ఉంటే నేను అడిగానని తాగి వాగి ఇష్టం వచ్చినట్లు గొడవ పెట్టి పెద్ద గొడవ చేసిన మస్తానయ్యా, ఇంత చక్కని ఇల్లు కట్టుకున్న ఆనందం మిగలనియని ఆ మస్తానయ్య పిల్లల కోసం మీకెంతో ఇష్టమని జీడిపప్పు నెయ్యి వేసి ప్రత్యేకంగా చేసిన ఉప్మా పెట్టేస్తారా? ఆ రోజు అతడేమి వాగాడో మీ నాన్నగారు విన్నారు, అడగండి. అలాంటి వాడి పిల్లల కోసం పలహారం పట్టుకుపోతారా? కావాలంటే రాత్రి మిగిలిన అన్నం అని ఆమె ఇంకా ఏదో అనబోతూ ఉంటే, వద్దు అనంత, వాడి తండ్రి ఏదో చేస్తే పసిపిల్లలు ఏం చేస్తారు? అయినా ఆ రోజు నుండి వాళ్ళమ్మ వచ్చి ఏదైనా పడగానే శుభ్రం చేస్తోంది కదా. ఒక్కటి ఆలోచించు, పిల్లలు భగవత్ స్వరూపాలని నువ్వే కదా అంటావు. మొన్న నవరాత్రి పూజలని అమ్మవారి రూపాలని రెండేళ్ల నుండి పిల్లల కోసం వెతికి వెతికి తెచ్చి రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పూజలు చేశావు. ఆ పిల్లలంతా ఆగర్భ శ్రీమంతులు, ఆకలి తెలియని వారు. ఈ పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, వీరు అమ్మవారి స్వరూపం కాదా? మస్తాన్ కూతురు ఆడపిల్ల, ఈ పిల్లలు తిని సంతోషిస్తేనే అమ్మవారు నిన్ను ఎక్కువ అనుగ్రహిస్తుందేమో అని ఆ ప్లేటు పెద్ద ప్లేట్లో పెట్టి నీళ్ల సీసా పట్టుకుని వెళ్ళిపోయారు రావుగారు. భర్త బయటికెళ్తుంటే నోట మాట రాక అతనన్న ప్రతి మాట నిజమని అనిపించినా వాళ్ళసలు మన దేవుణ్ణే నమ్మరు కదా మామయ్య అంది అనంతలక్ష్మి మామగారితో. మామగారు అన్నారు, ఆకలి తీర్చడానికి మంచి మనస్సు మానవత్వం కావాలమ్మా, మతం కులం కాదు. వాడు పూజలు వ్రతాలు చేయడమ్మా, మనం అందరం అనుకుంటాం కదా వాడికి దేవుడి మీద నమ్మకం లేదని, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా అని అంటారు కదా, అలా వాడు ఆత్మశుద్ధితో అంతరాత్మ చెప్పిందే చేస్తాడు. వెళ్ళు వెళ్ళు, మంచి పనిని అనుసరించు అన్నారు. నివ్వెరిపోయి మామగారి మాటలకు భర్తను అనుసరించారు అనంతలక్ష్మి. అనంతలక్ష్మిని పిల్లల దగ్గర ఉండమని, కిటికీలోంచి రజియా రావడం చూసి వెళ్ళి పిల్లలను తన దగ్గర క్షేమంగా ఉన్నారని చెప్పి తీసుకొచ్చారు రావుగారు. తన పిల్లలు టిఫిన్ తింటూ అనంతలక్ష్మి గారితో కబుర్లు చెప్తూ ఉంటే చూసి ఆమె పాదాలపై పడి, మీరు దేవత, అయ్యగారు దేవుడున్నమ్మా, పిల్లల్ని కాపాడి ఆదరించారు, మీ మేలు జీవితంలో మర్చిపోలేనమ్మా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది రజియా. అయ్యో, క్షేమంగా నీ పిల్లల్ని చేరుకున్నావు, ఇదిగో ముత్తైదుకిద్దామని పెట్టిన చీర, అమ్మవారు నీ రూపంలో వచ్చిందనుకుంటాను, ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో, తల బాగా తుడుచుకో, అసలే వట్టి మనిషివి కావు. నీ పిల్లలకి మా మనమలు బట్టలు వేశారు మీ అయ్యగారు, నేను టీకాచి

తీసుకొస్తాను అని లేచారు అనంతలక్ష్మి. పిల్లల్ని పొదివి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రజియాబేగం. తండ్రి ఎలా వెళ్ళాడో, ఇల్లెలా కూలిందో, చెల్లి తను రావుగారింటికి ఎలా వచ్చారో, రావుగారు ఎలా ఆదరించారో వివరంగా చెప్పాడో అబ్బాయి. ఆయన ఆదరించడం అన్నీ కొడుకు వర్ణించి చెప్తూ ఉంటే ఒక నిశ్చయానికి వచ్చిన రజియా రావుగారితో అంది, నా తండ్రి కంటే మీరే నయం బాబు. నా తండ్రి తాగుడు వ్యసనం వలన మస్తాన్ దగ్గర డబ్బులు వాడేసి అప్పు తీర్చ

0: రాజ్యానికి వచ్చిన రజియా రావుగారితో అంది, నా తండ్రి కంటే మీరే నయం బాబు. నా తండ్రి తాగుడు వ్యసనం వలన మస్తాన్ దగ్గర డబ్బులు వాడేసి అప్పు తీర్చమని గొడవ పడితే నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత తెలిసిందయ్యా, అప్పటికే రెండు పెళ్లిళ్ళు చేసుకుని స్థిరం లేక ఇతను తిరుగుతాడని. కానీ ఏం చేసేది, అప్పటికే పిల్లడు కడుపున పడ్డాడు. అతగాడికి ఆ తాగుడు తప్ప ఏమీ పట్టదు బాబు. ఇన్నాళ్ళుగా భరించాను, ఇక నా వల్ల కాదు. ఈరోజు మీరు లేకపోతే నా పిల్లలు నాకు కాకుండా పోదురు కదా బాబు. నా బ్రతికెలాగో నాశనమైంది. ఇంకా నేను అతనితోనే ఉంటే నా పిల్లలు పాడైపోతారండి బాబుగారు. ఎవరికైనా అమ్మేస్తాడు కూడా. ఇప్పుడే నేను పనిచేస్తున్న ఇంట్లో అమ్మగారు అడిగారు వాళ్ల ఊరు రమ్మని. ఆమె గారు ధనవంతురాలైనా బాగా చదువుకున్నదైనా నాలాగేనమ్మా, ఒకరి వల్ల మోసపోయారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె తండ్రి వద్ద పెద్ద స్కూలు హాస్టలు ఉన్నాయట. ఆమె తనతో పాటు వచ్చి నన్ను హాస్టల్లో పిల్లలకు వంట పని చూసుకోమన్నారు. పిల్లల్ని ఆ స్కూల్లో చదివించుకోమన్నారు. నాకు ఉండటానికి ఇల్లు ఇస్తామన్నారు. పిల్లలు బ్రతకైనా బాగుంటుంది కదా బాబు. నేను వెళ్ళిపోతాను బాబు, వర్షం తగ్గాక ఆ అమ్మగారింటికి వెళ్ళిపోతానమ్మా. ఎక్కడున్నా మీ మేలు మరవనమ్మా అంటూ నమస్కరించింది రజియాబేగం. ఇంతలో పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ రజియా పక్క గుడిసెలో ఉన్న రిక్షా రాముడు వచ్చాడు. రజియా అక్క, మీ మస్తాను కల్లుపాక దగ్గర తాగేసి పడిపోయాడు. ఆ పక్కనే పాత గోడ కూలి వాడి మీద పడిపోయింది, చనిపోయాడట. అందరూ నీకోసం వెతుకుతున్నారక్క, పద నా ఆటోలో తీసుకెళ్తానన్నాడు. అయ్యో అని గుండెలు బాదుకుంటూ పిల్లల్ని తీసుకుని మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసేవా అల్లా అని ఏడుస్తూ రాముణ్ణి అనుసరించింది రజియా. దైవ నిర్ణయం అని నిట్టూర్చారు రావుగారి దంపతులు.
1: మీరింతవరకు దైవ నిర్ణయం దమరాజు విశాలాక్షి గారి కథానిక విన్నారు. ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతాలు. ముందుగా నాదంలా నామదిలో, రచన కె బాలకృష్ణ, సంగీతం కలగా కృష్ణమోహన్.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

కార్యక్రమంలో మొదటి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారేబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపారాణి కాగితపు, వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, పెద్దిబోయిన సుధాకర్, లలిత వీరంతా కోరుతున్న ఈ పాట చెలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. వినండి మీకోసం ఈ పాట.

పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు ఇల్లందు బాటంపిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అర్ణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, అక్షయ, అమృత, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, యశ్వంత్, రాజ్విక, రాజా, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, రాంపల్ పాసి, జి వెంకటేశ్వరరావు, జగన్మాత. వినండి మీ అందరికోసం ఈ పాట.

కిన్నెర లహరిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు? మీకు నచ్చిన పాట శ్రోతల పేర్లతో మాకు పంపించవలసిన మా అడ్రస్ కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. కార్యక్రమంలో తర్వాత పాట బంగారు గాజులు చిత్రం నుండి పి సుశీల.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, ఇంకా భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న ఈ పాట దేశోద్ధారకులు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టామంటారు నాయాళ్ళు. దేశానికే చీడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు. పుచ్చిపోయిన సరుకులాగానే పుచ్చిపోతారు నాయాళ్ళు. పుచ్చిపోయిన సరుకులాగానే పుచ్చిపోతారు నాయాళ్ళు. పురుగులు

0: పిచ్చోడన్నారు నాయాళ్ళు.
1: మాయలోడు చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. వినండి మీకోసం ఈ పాట.

మూగనోమో చిత్రం నుండి ఘంటసాల పిశుశిల పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించమంటూ, ఎన్టీఆర్ జిల్లా సుబ్బయ్యగూడెం నుంచి ఎన్ అప్పారావు వెంకటనరసమ్మ. వినండి మీ అందరి కోసం మూగనోమో చిత్రం నుండి ఈ పాట.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ప్రేమజీవులు చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వినండి మీ అందరికోసం ప్రేమజీవుల చిత్రం నుండి ఈ పాట.

ఇల్లంద్ కాల్రేస్ కళాసిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీ ప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష, మారేపల్లి కుమారస్వామి, సరోజిని, దూడం ఉమాశంకర్, రజిత, కవిత, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, జాడి పెంటయ్య, నరహరి నాయక్, జుగల్ కిషోర్ కండెల్వాల్, మురళీధర్ బోతాడ, సాయి రాజేష్, కొండూరి రామచందర్, వెంకటరాజ్యం. విరంత కోరుతున్న ఈ పాట తిక్క శంకరయ్య చిత్రం నుండి ఈ పాట.

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పల్నాటి సింహం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, అమృతమ్మ, కళ్యాణిని వినండి. మీ అందరి కోసం ఈ పాట.

భద్రాచలం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు గుండెటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, ఇంకా లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి దుర్గారావు, నాగమణి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. వినండి మీ అందరి కోసం భద్రాచలం చిత్రం నుండి ఈ పాట.

చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట పండంటి జీవితం. ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వపురం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి. వినండి మీకోసం ఈ పాట.

భద్రాచలం గన్నవరం గ్రామం నుండి షరీఫ్, ఆశ, కాంతమ్మ, శ్రీదేవి వీరంతా కోరుతున్న ఈ పాట ముక్కుపుడక చిత్రం నుండి పిసిసిల పాడిన పాట.

జగదేక వీరుని కథ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, శేఖర్, సుమ, పప్పి, కావేరి, తేజ, ఆక్రు వినండి మీకోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 మెగాహెడ్స్ పై అంజనా ప్రొడక్షన్స్ వారి రుద్రవీణ చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు కేజే ఏసుదాసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, శైలజ. సాహిత్యం అందించారు శ్రీశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం ఇళయరాజా. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన అంజనా ప్రొడక్షన్స్ వారి రుద్రవీణ చిత్రం నుండి పాటలు వింటారు.

అంతటియే కాంతమైన చింతలేమిటండి? చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది,

ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగునా వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు.

అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

పమగమతగతరిధం తసపామతగరిసీ తరిదసాని పరిసరీ గమతనకు పమగమరిదసా.

0: రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఏ ఇల్లు రాచనగరు.
0: తమరేన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే పారిపే.

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

గానకళ ఇలవేల్పుగావున్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగానా.

0: తాళం తప్పక తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

నవ్వు మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం. గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు, బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

మీరింతవరకు అంజనా ప్రొడక్షన్స్ వారి రుద్రవీణ చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు కేజే యేసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, శైలజ. ఈ పాటలకు సాహిత్యం అందించారు శ్రీశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఇళయరాజా. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెడ్స్ పై చిత్రగీతలు వింటారు. వినబోయే పాట జీవన పోరాటం, చిత్రం నుండి కేజీ యేసుదాస్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ ఒకటి మెగాహెట్స్ పై చిత్రగీతలు వింటున్నారు. వినబోయే పాట కేజే ఏస్తాసు సుశీల పాడిన ఇల్లాలు చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట సోగ్గాడే చిన్ననాయన చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట. ఇప్పుడు వినబోయే పాట ఉయ్యల చిత్రం నుండి ఈ పాట.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి 7/G బృందావన్ కాలనీ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి స్వామి ఐపీఎస్ చిత్రం నుంచి హరిణి పాడిన పాట.

ఎస్ బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఎస్పీ చరణ్ మధుశ్రీ పాడిన పాట చిత్రం స్వాగతం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తల వివరంగా. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ

0: ఆయన ఈ విషయం చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి విమానాశ్రయ తరహా వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100% పనులు పూర్తి చేసుకున్న కొత్త కొమురవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మలక్పేట్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల రూపాయలతో, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఘనంగా జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట మంత్రి జుబలి కృష్ణారావు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పరిశోధన కేంద్రం చేస్తున్న వివిధ పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భగవాన్ మాట్లాడుతూ,
1: ఈ సంవత్సరం యావరేజ్ 10 నుంచి 15 రకాల మామిడి రకాలని దేశం నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ నాటడం జరిగింది. అందుకే దీని ఒక ఫీల్డ్ జీన్ బ్యాంక్ గా మనం కన్సిడర్ చేస్తాము. దేశంలోనే ఫ్రూట్ రిసెప్షన్ సంగాడి 2వ స్థానంగా ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పరుచుకుంది.
0: మామిడి మేళాలో 300కు పైగా మామిడి రకాలను, మొక్కలను మేళాలో ఉంచారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ముఖ్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కె మౌనిక, ఉపకులపతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయం తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన 10 మందికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరపున మంజూరైన సహాయాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. 10 మంది సభ్యులకు అందరికీ కలిపి సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగ్గా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. నాగర్కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, సమాజ భాగస్వామ్యంతో సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

0: వివరించారు. తంగళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత మాట్లాడుతూ,
1: జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమలను అరికట్టుగా డెంగ్యూను దూరం పెడదాం.
0: హైదరాబాద్ జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యునైట్ యాక్ట్ ఎలిమినేట్ అనే థీమ్తో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డిలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. మహబూబాబాద్ లో డెంగ్యూ నివారణ ర్యాలీ జరిగింది. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జనగణన 2027లో భాగంగా గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఎల్ఓ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంత మంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటింటికి వెళ్లి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు
0: రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమరవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వానాన్ నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ ఏకాదశాధికద్విసహస్రతమవర్షాత్ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన ద్వాదశీకక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయక్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ్ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుషయుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య వదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ విశ్వస్యాపి సమాహ్వానానాం నివారణాయ విశ్వసనీయం పారదర్శకం భవిష్యస్య కృతే ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం మిలిత్వా కార్యం కుర్వంతౌ స్తః. యత్ సః బహువిధ సంకటైః గ్రస్తం ఆపద్దశకం ఇతి వర్ణితం. నెదర్లాండ్స్ దేశస్య హేగనగరే స్వస్య పంచదేశానాం యాత్రాయాః క్రమే సాముదాయిక కార్యక్రమం సంబోధయన్ ప్రధానమంత్రి

0: समये निष्कासितानि आसन् तेषाम् आश्रितानां जातिप्रमाणपत्राणां समीक्षा भविष्यति तथा आवश्यकता चेत् तानि अपि निरस्तानि करिष्यन्ते। केन्द्रीय माध्यमिक शिक्षा परिषद CBSE इत्यमम् अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति। या हि द्विचरणीय समीक्षा प्रक्रिया अस्ति। प्रथमे चरणे छात्राः स्वमूल्याङ्कितानाम् उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिम्बित प्रत्ययः याचयितुं शक्नुवन्ति। एताः अन्तर्जालीय माध्यमेन उपलभ्यन्ते। द्वितीय चरणे छात्राः विसंगतानां प्रश्नोत्तराणां सत्यापनाय आवेदनं कर्तुं शक्नुवन्ति उत वा अङ्कनयोजनायाः आधारेण विशिष्टानां उत्तराणां पुनर्मूल्याङ्कनार्थं याचनां कर्तुं शक्नुवन्ति। CBSE इत्यनेन सूचितं यत् छात्राः अस्य मासस्य 19 दिनाङ्कात् 20 दिनाङ्कपर्यन्तं प्रतिविषयाय 700 रूप्यकाणां शुल्केन मूल्याङ्कितानाम् उत्तरपुस्तिकानां प्रतिबिम्बित प्रतिलिपिं प्राप्तुम् अन्तर्जालीय माध्यमेन आवेदनं कर्तुं शक्नुवन्ति। भारत ऋतु विज्ञान विभागेन आगामि दिनद्वयोः अण्डमान निकोबार द्वीप समूहेषु उपहिमालयीय पश्चिमबंगे सिक्किम राज्ये असमे मेघालये तथा दक्षिण कर्नाटके अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अनेन विभागानुसारेण श्वः अरुणाचल प्रदेश केरल माहे तमिलनाडु पुदुचेरी तथा करैक्कल चेत्येत्येषु क्षेत्रेषु अपि एतादृशी एव स्थितिः भविष्यति। विभागेन उक्तं यत् बिहारे राज्ये आन्ध्रप्रदेशे छत्तीसगढ़ राज्ये पूर्वी राजस्थाने झारखण्डे लक्षद्वीपे मध्यमहाराष्ट्रे मराठवाडायां जम्मूकश्मीर प्रदेशे लद्दाखे तथा देशस्य उत्तरपूर्वीय भागेषु च अद्य गर्जनेन तीव्रवातैश्च सह झंझावातस्य संभावना विद्यते। विभागेन झारखण्डे मध्यप्रदेशे तथा राजस्थानस्य केषुचित् स्थानेषु उष्णतरंगस्य स्थितेः अपि घोषणा कृता। थाईलैंड ओपन बैडमिंटन क्रीडायां अद्य बैंकॉक नगरे उपांत्य चक्रीय क्रीडायां मलेशिया देशस्य गोह सेफेई तथा नूर इज्जुद्दीन इत्यमुं च पराजित्य सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग सेट्टी इत्येतयोः भारतीय पुरुष युगलं अंतिम स्पर्धायां प्रविष्टवन्तौ। आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य आतिथेय कोलकाता नाइट राइडर्स इतीदं दलं ईडन गार्डन्स इत्यत्र गुजरात टाइटन्स इत्यनेन सह क्रीडिष्यति। क्रीडायाः आरम्भः सायं 7:30 भविष्यति। गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इत्यनेन दलेन चेन्नई सुपर किंग्स दलं 7-0 पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బీర సాగు మంచి ఆదాయం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ స్నేహ స్వరూప్. 6:35 రైతు సమాచారంలో నువ్వు సాగులో రకాలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. రచన శ్రీ పివి రాంగోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీ

ఏడు గంటల 30 నిమిషాలకు రసమయ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 39వ భాగంలో వేలునామ కేబీ శ్రీ ఉమాదేవి గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏక చిత్రగానం ప్రసారమవుతుంది. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సమర్పించు

సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 తిరిగి 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 7:15 జానపద సంగీత కార్యక్రమం, 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం, రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. తీన్మార్ చిత్రం నుంచి శ్రీరామచంద్ర పాడిన పాట వింటున్నారు.

0: వాణి కొత్తగూడెం కేంద్రం
1: కొరకొరమిసాలతో కొదమ కొదమ అడుగులతో
0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
2: మరొక నెంబర్ 7989707158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
2: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
4: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత టెంపర్ చిత్రం నుంచి రంజిత్ లిప్స్గా పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఈనాటి కార్యక్రమంలో ఎరువుల సామర్థ్యం పెంచుకోవటం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం వినండి.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కళ్యాణి. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు రైతు సోదరులకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచడానికి ఎలాంటి మెలకువలు పాటించాలో వివరించబోతున్నాను. రసాయనిక ఎరువులు సహజ వనరులు కాదు, కృత్రిమంగా తయారు చేయబడిన ఖనిజ లవణాలు. అధిక దిగుబడులు సాధించడానికి, సత్వర ఫలితాలు కనులారా వీక్షించడానికి రైతులు వీటిని డబ్బు వెచ్చించి వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ ఎరువుల్లోని పోషకాలు మొక్కలకు పూర్తిగా ఉపయోగపడినప్పుడే పెట్టిన ఖర్చుకు ఫలితాలు సాధించినట్లు అవుతుంది. కానీ నేల లక్షణాలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, చేపట్టే యాజమాన్య పద్ధతులను బట్టి ఈ ఎరువుల్లోని పోషకాలు కొంతమేరకు వృధా అవుతూ ఉంటాయి. ఎరువుల్లోని పోషకాలు ఏ మేరకు మొక్కకు ఉపయోగపడుతున్నాయో దానిని ఆ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యంగా పరిగణిస్తారు. ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవడం రైతు యొక్క విధి. 100% పోషకాలు వినియోగించబడటం, ముఖ్యంగా నత్రజని వంటి ముఖ్య పోషకాల వినియోగంలో అసాధ్యమన్నది అందరూ గుర్తించాలి. కానీ వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించి ఎరువుల వినియోగ సామర్థ్యం సాధ్యమైనంత వరకు పెంచుకోవాలి. వాతావరణంలోని వేడిని దృష్టిలో ఉంచుకుని ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలి. వర్షాకాలంలో పోషక వినియోగం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఎరువులు వాడితే నిరుపయోగమై వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. నేల సారాన్ని బట్టి ఎరువులు వాడాలి. తక్కువ సారవంతమైన నేలల్లో ఎక్కువ మోతాదు, ఎక్కువ సారవంతమైన నేలల్లో తక్కువ మోతాదుల్లో ఎరువులు వాడితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేల తత్వాన్ని బట్టి పంట ఎంపిక, ఎంచుకున్న పంటలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు

0: సాగు ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేల రసాయనిక స్వభావాన్ని బట్టి ఎరువుల ఎంపిక చేసుకోవాలి. క్షార స్వభావం గల నేలల్లో ఆమ్లత్వం కలిగిన ఎరువులు, ఆమ్ల భూముల్లో క్షారత్వం కలిగిన ఎరువులు వాడితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సరైన సమయంలో పంట విత్తుట నాటుట చేయడం ద్వారా, మొక్కల మధ్య దూరం సరిగా ఉండేటట్లు చేయడం ద్వారా ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కలిపి వాడాలి. ముఖ్య పంటలకు వేయాల్సిన భాస్వరం ఎరువులు పచ్చిరొట్ట పైర్లకు వేసి నేలలో కలియదున్నప్పుడు భాస్వరం వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సాగునీటి వసతి సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో ఎరువులు వినిమయం పెరుగుతుంది. బిట్ట పరిస్థితుల్లో ఎరువులు ముఖ్యంగా నత్రజని నిరుపయోగం అవుతాయి. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు సమతులంగా లభ్యమైనప్పుడు ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు జింకుదాత లోపం పైరులో నత్రజని ఇతర పోషకాలు వినియోగం తగ్గిపోతుంది. ఎరువులు వేసే పద్ధతిని బట్టి ఎరువుల వినియోగం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎరువులు నేల ఉపరితలం మీద కాకుండా కొంచెం నేలలో ఇంకిపోయేటట్లుగా, మొక్కకు అందుబాటులో ఉండేటట్లుగా వేసుకోగలిగితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సమస్యాత్మక నేలల విషయంలో సమస్య దృష్ట్యా ఎక్కువ ఎరువుల వాడకం ద్వారా నిరుపయోగం అవుతుంది. సమస్యాత్మక నేలలను పునరుద్ధరించి తర్వాత వాడిన ఎరువులు ఎక్కువ శాతం ఉపయోగపడతాయి. నీటి వసతితో పాటు నేలలో గాలి ప్రసారం పెంచడానికి అంతర కృషి చేయడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. తగిన సమయంలో కలుపు నివారణ, మొక్క ఆరోగ్య పరిరక్షణకు సస్యరక్షణ చర్యలు చేయడం మంచిది. ఇంకా నత్రజని పోషకం విషయానికి వస్తే, నత్రజని ఎరువులు ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేసుకోవాలి. తేలిక నేలల్లో ఎక్కువసార్లు, బంకమట్టి నేలల్లో కొన్ని దఫాలుగా వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. యూరియాను గ్రాన్యూల్స్ రూపంలో గంధకము, వేప నూనె, తారు వంటి పదార్థాలతో పూత వేసిన యూరియా లాగా బంకమట్టితో కలిపిన యూరియా వేయడం ద్వారా ముఖ్యంగా వరి పొలాల్లో నత్రజని వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. భాస్వరం విషయానికి వస్తే, భాస్వరం ఎరువులు వేసేటప్పుడు నేల ఉపరితలం నుంచి 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో వేయడం వల్ల మొక్క సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. భాస్వరం ఎరువులకు నేలలో చలనం లేకపోవడం వల్ల, త్వరగా స్థిరీకరించబడే లక్షణం ఉండడం వల్ల వేర్లకు దగ్గరగా ఎరువులను వేయవలసి ఉంటుంది. తేలిక నేలల్లో, ఇంకా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే, తేలిక నేలల్లో ఒకేసారి కాకుండా 2 దఫాలుగా పొటాషియంని వేయాలి. బరువు నేలల్లో అయితే ఆఖరి దుక్కిలో ఒకసారి వేస్తే సరిపోతుంది. మిగతా పొటాషియం ఎరువులతో పోల్చినప్పుడు మ్యూరిట్ ఆఫ్ పొటాష్ తక్కువ ధరలో ఉండడం వల్ల, తేలిగ్గా నీటిలో కరగడం వల్ల వినియోగం ఎక్కువ. కానీ పొగాకు, ఆలుగడ్డ, ద్రాక్ష వంటి పైర్లకి మ్యూరిట్ ఆఫ్ పొటాష్లో ఉండే క్లోరైడ్ వల్ల నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ధర ఎక్కువ అయినా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయాల్సి ఉంటుంది. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే, జింక్, ఇనుము లోపం వరి వంటి పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ప్రతి 3వ పంటకు లేదా రబీ పంటకు పంట విత్తుకునేటప్పుడు లేదా నాటేటప్పుడు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్, 40 కిలోల ఐరన్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే ఈ లోపాలను సరిచేసుకోవచ్చు. పంటపై లోపాలను గమనించినప్పుడు నేలకు వేసుకోకుండా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా మొక్క వినియోగించుకోగలుగుతుంది. చౌడు నేలల్లో భూమికి రసాయనాలు అందించడం వల్ల పంటకు లభించిన రూపంలోకి మారుతుంది. కనుక ఈ పరిస్థితుల్లో 2% నత్రజని వేసుకోవడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా 1919-13045 డిఏపి 2% ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా పోషకాలు తీసుకుని పరిస్థితులను తట్టుకుని పెరుగుతుంది. కూరగాయలు, ఉద్యాన పంటలకు ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ విధానంలో ఇవ్వడం ద్వారా ఎరువులు మొక్క వేర్ల ద్వారా సమర్థవంతంగా వినియోగించుకోబడతాయి. పై పద్ధతులను పాటించడం వల్ల ఎరువుల వృధా తగ్గించుకుని తక్కువ ఖర్చుతో ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకుని అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు ఎరువుల సామర్థ్యం పెంచుకోవడం గురించి మహబూబ్

నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, నీ మనసు నాకు తెలుసు చిత్రం నుండి మనో ఉన్నికృష్ణన్ చిన్మయ్య గానం చేసిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా COVID-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మాక్సిమాలను కలుసుకున్నారు.

ఇరాక్ ప్రధానమంత్రిగా అలీఫ్ అలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్ స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్నుద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@earnews_hydని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ పిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకొచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకు

0: అయినా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ది కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని బోధిశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ది స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

బీరా, బీరకాయ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి? బీరకాయ ఫ్రైగాను, అలాగే పప్పులోను, అలాగే పచ్చడిగాను కూడా చేస్తూ ఉంటారు. బీరకాయ కాస్త రేటు ఎక్కువే, కానీ రుచి అతి మధురంగా ఉంటోంది.

0: ఉష్ణోగ్రతను అస్సలు తట్టుకోలేదు. వాతావరణంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆడపూల సంఖ్య తగ్గి మగపూల సంఖ్య పెరుగుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు తీగల పెరుగుదల తగ్గి పూత పిందెలు రావడం ఆలస్యమవుతోంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్యన ఉన్నప్పుడు పెరుగుదల బాగుంటుంది.
1: ఇక బీర సాగు చేయాలంటే నేలలు అనుకూలంగా ఉండాలి. సారవంతమైన ఎర్ర గరప నేలలు, అలాగే నీరు నిలుపుకునే శక్తి గల తేలికపాటి బంక నేలలు ఈ బీరసాగు చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. భూమిలో ఉదజని సూచిక 6 నుండి 7 మధ్యన ఉండాలి. ఇసుక నేలల నుండి నల్లరేగడి నేలల వరకు అన్ని రకాల నేలలు బీరసాగు చేసేందుకు అనుకూలం. నేలలో తగినంత తేమ, సేంద్రియ పదార్థం అందుబాటులో ఉన్నప్పుడు బీరకాయల దిగుబడి అలాగే నాణ్యత కూడా బాగుంటోంది. బీరపాదులకు ఎండ ఎక్కువగా, గాలిలో తేమ తక్కువగా ఉండాలి.
0: బీరసాగులో రకాల ఎంపిక కూడా ఎంతో ముఖ్యం. బీరసాగు చేయదలిచినప్పుడు వాతావరణ పరిస్థితులు మరియు నేల స్వభావాన్ని బట్టి రకాలు ఎంపిక చేసి సాగు చేస్తే దిగుబడి బాగుంటుంది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన బీర రకాలు కోవన్ మరియు కోటు. కోవన్ తొందరగా పూతకు వచ్చే రకం. ప్రతి తీగ నుండి సుమారు 15 కాయల దిగుబడి ఉంటుంది. కాయ పొడవు 60 నుండి 70 సెంటీమీటర్లు. కోటు రకమైతే కాయలు సుమారుగా 100 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అందుబాటులో ఉన్న హైబ్రిడ్ రకాలైతే అనామిక, యోగిత, తేజ, రమ, మల్లిక, స్వాతి ఇంకా రాధిక. ఇతర రకాలు జగిత్యాల లాంగ్, అర్క సుమిత మరియు అర్క సుజాత.

0: ఇక విత్తన మోతాదు ఒక హెక్టారుకు బీరసాగు చేయాలంటే 5 కిలోల విత్తనం ఉపయోగించవలసి ఉంటోంది. ప్రతి కిలో విత్తనాలకు 3 గ్రాముల మాంకోజెప్, 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ రసాయనం కలిపి విత్తన శుద్ది చేసి విత్తనాలను విత్తుకోవాలి. అదనంగా ప్రతి కిలో విత్తనాలకు ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రనాశిని 5 గ్రాములు కలిపి విత్తనాలు విత్తుకోవడం వలన ముందు ముందు దిగుబడి బాగుంటుంది.
1: బీరసాగు చేసే ముందర భూమిని 4 నుండి 5 సార్లు దున్ని మెత్తగా దుక్కి తయారు చేసుకోవాలి. బీరసాగు చేయు రకాన్ని బట్టి 60 నుండి 80 సెంటీమీటర్ల వెడల్పున బోదెలో మరియు మధ్యన కాలువలను ఏర్పరచుకోవాలి.

0: కాలువలు మరియు బోదలు ఏర్పరిచిన తరువాత బీర విత్తనాలను బోదలపై 75 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ప్రతి పాదుకు 3 నుండి 4 విత్తనాలను 2 సెంటీమీటర్ల దూరంలో లోతుగా విత్తుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత 2 బలమైన మొక్కలు ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. బీర విత్తనాలను గోతులు తీసి విత్తుకోవాల్సి ఉంటుంది.
1: బీరపాదులను వేసవి పంటగానూ ఇంకా తొలకరి పంటగాను కూడా సాగు చేసుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో వేసవి పంటగా నీటిపారుదల క్రింద ఫిబ్రవరి నుండి మార్చి నెలలో సాగు చేసుకోవచ్చు. తొలకరిలో బీరపాదులను జూన్ నెల నుండి అక్టోబర్ నెల వరకు సాగు చేసుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో బీరపాదులను తొలకరిలో జూన్ జులై నెలలో సాగు చేస్తే అనుకూలంగా ఉంటాయి. వేసవి పంటగా నీటిపారుదల క్రింద ఫిబ్రవరి నెల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
2: బీర సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఇది అధిక ఉష్ణోగ్రతను ఎక్కువ చలిని తట్టుకోలేదు. 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు సాగు చేస్తే తీగ పెరుగుదల తగ్గి పూత పిందె రావడం ఆలస్యమవుతుంది. అదేవిధంగా 36 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనకి

ఆడపోల సంఖ్య తగ్గి మగపోల సంఖ్య పెరగడంతో దిగుబడులు బాగా తగ్గుతాయి. కాబట్టి ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్నప్పుడు తీగ పెరుగుదల బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణంలో మనం ఈ బీరను సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. బీర సాగు చేయడానికి దాదాపు జిల్లాలో ఉన్న అన్ని రకాల నేలలు అనుకూలమే. అయితే సారవంతమైన ఎర్ర నేలలు, నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 మధ్య ఉంటే మనకి చాలా మంచిది. ముఖ్యంగా బీరలో ఆయా ప్రాంతాలకు అనువైన రకాలని మనం ఎంపిక చేసుకోవాలి. అయితే ఇక్కడ రకాల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ప్రైవేటు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రకాలు కూడా ఆయా కాలాలకు అనువైనవిగా ఉంటాయి. కాబట్టి మనం కాలానుగుణంగా, అంటే ఖరీఫ్లో సాగు చేస్తున్నామా, రబీ లేదా వేసవిలో సాగు చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనం రకాన్ని ముందుగా ఎన్నుకోవాలి. కొన్ని ముఖ్యమైన రకాలను గమనించినట్లయితే మొదటి రకం కోవన్ రకం. ఇది తొందరగా పూతకు కాపుకు వచ్చే రకం. వీటి కాయలు ఆకుపచ్చగా మంచి రంగును కలిగి 60-70 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. దీన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేశారు. అదేవిధంగా కోటు అనేది రెండో రకం. ఇది పందిరి రకం. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన రకము. వీటి కాయలు 90-100 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి. అధిక దిగుబడినిచ్చే రకం. 120-130 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఇది కాకుండా పూసా నజ్డర్ అనే రకము న్యూఢిల్లీ ఐఏఆర్ఐ వారు విడుదల చేశారు. ఇది తొందరగా కోతకు వచ్చే రకం. ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకం. ఇవి కాకుండా మన బెంగళూరులోని ఐఏహెచ్ఆర్ విడుదల చేసిన అర్కా సుజాత అనే రకం ఉంది. ఇది అధిక దిగుబడినిచ్చే రకం. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది బూజు తెగులను కూడా తట్టుకుంటుంది. ఇవి కాకుండా మనకు జగిత్యాల లాంగ్ అనే రకం కూడా దొరుకుతుంది. దీని కాయలు 50-60 సెంటీమీటర్ల పొడవు ఉండి ముదురు ఆకుపచ్చ కాయలను కలిగి ఉంటుంది. ఇది తొలకరి సాగుకు అనుకూలమైన రకం. ఇవే కాకుండా మనకి ప్రైవేట్ సంకర రకాలు కూడా అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మనం ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఈ బీర సాగు విషయానికి వచ్చినట్లయితే 1.5-2 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే విత్తే ముందు మాత్రం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములతో లేదా మ్యాంకో జబ్బు 3 గ్రాములు లేదా 5 గ్రాముల ఇమిడాకురుబిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే మనకి రాబోయే కాలంలో ఈ విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను పురుగులను అరికట్టవచ్చు. బీరును సాగు చేయడానికి 2 పద్ధతుల్లో మనం వెతుకోవచ్చు. మొదటి పద్ధతిలో 2 మీటర్ల నుంచి 2.5 మీటర్ దూరం ఉండేలా 60-75 సెంటీమీటర్లు వెడల్పు గల కాలువలను తయారు చేసుకొని 2 పాదుల మధ్య దూరం, అంటే మొక్కకు మొక్క మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేలా 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకొని వెంటనే పలుచగా నీరు పెట్టుకోవాలి. ఇది మొదటి పద్ధతి. అదే రెండో పద్ధతిలో అయితే ఎత్తైన మడులను తయారు చేసుకొని దానిపైన డ్రిప్ లేటరల్ పైపులను పరుచుకొని లేటరల్కి ఇరువైపులా మనం విత్తనాలను నాటుకోవచ్చు.

0: అన్ని పంటలలాగే ఇక బీర పంటకు కూడా ఎరువులు ఎంతో ముఖ్యమైనవి. ప్రతి హెక్టారు విస్తీర్ణానికి బాగా చివికిన పశువుల గెత్తము లేదా నేల స్వభావాన్ని బట్టి 15 నుండి 20 టన్నులు ఆఖరి దుక్కిలో వెదజల్లి కలియదున్నాలి. బీర విత్తనాలు విత్తు సమయంలో ప్రతి హెక్టారు విస్తీర్ణానికి భాస్వరం 65 కిలోలు, నత్రజని 25 కిలోల నుంచి రసాయనిక ఎరువులను వేయవలసి ఉంటోంది. బీర విత్తనాలు విత్తిన 25 రోజుల తరువాత అదనంగా నత్రజని 25 కిలోలు, అలాగే పొటాష్ 20 కిలోల నుంచి రసాయనిక ఎరువులను గొప్పు చేసి పాదుల మొదలు వద్ద వేయవలసి ఉంటోంది. బీర దీర్ఘకాలిక రకాలు సాగు చేసినప్పుడు అదనంగా నత్రజని 25 కిలోలు ప్రతి హెక్టారు విస్తీర్ణానికి పాదుల మొదలు వద్ద 50 రోజులకు వేయవలసి ఉంటోంది.
1: బీర సాగులో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. 2 నుండి 3 నీటితడుల తరువాత బీరపాదుల మొదలు వద్ద మట్టిని గుల్ల చేయాలి. బీరపాదులను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడతాయి, దిగుబడి కూడా బాగుంటుంది. వర్షాధారంగా బీరసాగు చేయదలిచినప్పుడు విత్తనాలను పాలిథీన్ సంచులలో విత్తుకుని

0: 20 రోజుల తరువాత అదును చూసుకుని ప్రధాన పొలంలో నాటుకోవాలి.
1: బీర విత్తనాలు నాటిన 60 రోజుల తరువాత కాయల దిగుబడి ప్రారంభమవుతోంది. బీరకాయల పూత ప్రారంభమైన తరువాత క్రిందకు వేలాడేటట్లు జాగ్రత్త పడాలి, లేకపోతే కాయలు వంకరగా ఏర్పడటానికి అవకాశం ఉంటోంది. 2వ దఫా నత్రజని ఎరువులను పూత మరియు పిందెలు ఏర్పడే దశలో వేయడం వలన దిగుబడి చాలా బాగుంటోంది. పొటాష్ ఎరువులను వేయడం వలన బీరకాయల నాణ్యత అలాగే దిగుబడి కూడా బాగా వస్తోంది.
0: బీరపాదులు 2 ఆకుల దశలో ఇత్రిల్ 250 ppm అనే హార్మోన్ పిచికారీ చేస్తే ఆడపుల్ల సంఖ్య పెరుగుతుంది.
1: భూమిలో అందుబాటులో ఉన్న నీటి స్థాయిని బట్టి ప్రతివారం నీటి తడులనివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వకూడదు. పాదు చుట్టూ 5 సెంటీమీటర్ల లోపు మట్టి ఎండినట్లు కనబడితే నీటి తడిని వెంటనే ఇవ్వాలి. బీరసాగు చేయు రకాలు అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి హెక్టారు విస్తీర్ణానికి సుమారు 15 టన్నుల దిగుబడి ఉంటోంది.

0: ఇక సస్యరక్షణ చర్యలు చూస్తే బీరను ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది బూజ తెగులు, బూడిద తెగులు. బూజ తెగులు ఆశించినప్పుడు డైథేన్ M45 లేదా డైథేన్ Z78 లేదా బోటో మిశ్రమం 2-5% వరకు పిచికారీ చేయాలి. బీరపాదులపై ఎట్టి పరిస్థితులలో పొడి మందులను ఉపయోగించకూడదు. బూడిద తెగులు ఆశించినప్పుడు గంధకం 0.2% లేదా కాలిక్సిన్ 0.1% పిచికారీ చేయాలి. మొవ్వ పురుగు, తెల్లదోమ, ఆకుపచ్చ దోమ ఆశించినప్పుడు ప్రతి లీటరు నీటికి మలాథియాన్ 1 మిల్లీలీటరు లేదా డెమెటాన్ 1 మిల్లీలీటరు గాని కలిపి పిచికారీ చేయాలి.
1: మన రాష్ట్రంలో సుమారుగా 20,041 హెక్టార్లలో 3,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో బీర అతి ముఖ్యమైనది. రబీతో పోల్చితే ఖరీఫ్లో కూడా చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. ఈ కూరగాయలలో తద్వారా పంట దిగుబడి తగ్గిపోతోంది. కాబట్టి ఈ కాలంలో చీడపీడల ఉధృతి అరికట్టడానికి చేపట్టవలసిన నివారణ చర్యల గురించి రైతులు ముందుగానే తెలుసుకుని ఉండాలి. ఎక్కువగా గుమ్మడి పెంకు పురుగులు ఆశిస్తూ ఉంటాయి.

ఏ పద్ధతిలో మనం నాటుకున్నా సాగు చేసినా ముందుగా మనం ఆ నేలను బలోపేతం చేయాలి. దీనికోసం ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును 200 కిలోల వేప పిండిని వేసి కలిపి దున్నుకోవాలి. అదేవిధంగా ఎకరానికి సరిపడే 25 నుంచి 35 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను, 35 నుంచి 45 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువులను 2 సంభాగాలుగా చేసి ఒక భాగాన్ని విత్తిన 25 నుంచి 30 రోజులకు, అదేవిధంగా రెండో భాగాన్ని 40 నుంచి 50 రోజులకు, అంటే 40 నుంచి 50 రోజులకి మనకి పూత పిందె ఉంటుందన్నమాట, ఆ దశలో వేసుకోవాలి. అదేవిధంగా మొక్కకు 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో చిన్న గొయ్యి తీసి ఎరువు వేసి మట్టి కప్పి నీరు పెట్టాలి. అంతేగాని మొక్కకి దగ్గరగా ఈ ఎరువులని వేసుకోకూడదు. అదేవిధంగా రసాయన ఎరువులను వాడకం తగ్గించడంలో భాగంగా జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్, అజోస్పైరమ్లను ఉపయోగించినట్లయితే మనకు పంట బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఎకరాకు 2 కిలోల అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరమ్ను, 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టీరియాను సేంద్రీయ ఎరువులో కలిపి పొలంలో చల్లితే పంట ఉత్పత్తి ఖర్చును తగ్గించడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. బీరను విత్తే ముందే పొలంలో తగిన తేమ ఉన్నది చూసుకొని విత్తుకోవాలి. ఆ తర్వాత గింజ మొలకెత్తే వరకు కూడా 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు పెడుతూ ఉండాలి. అదేవిధంగా గింజ మొలకెత్తిన తర్వాత అవసరాన్ని బట్టి, అదేవిధంగా నేల స్వభావాన్ని బట్టి మనం నీరు అందించుకోవాలి. మామూలు పద్ధతితో పోలిస్తే బిందు సేద్య పద్ధతిలో మనము

నీరు ఇచ్చినట్లయితే మనకి సుమారుగా 30 నుంచి 40% వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఈ బిందు సేద్య పద్ధతిలో అయితే రోజుకు 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నీటిని వదిలినట్లయితే మొక్కకు సరిపోయే నీటిని అందించవచ్చు. బీరలో మొదటి 30 నుంచి 40 రోజులు అంటే శాకీయ పెరుగుదల ఉన్నప్పుడు మనకి కలుపు మొక్కలు అధికంగా కనిపిస్తాయి. ఈ కలుపు మొక్కలను పొలంలో ఎప్పటికప్పుడు తీసివేయాలి. అదేవిధంగా పాదుల చుట్టూ నేలను గుల్లబారేటట్లు చేయాలి. దీనివల్ల వేర్లు బాగా గాలి పోసుకొని మొక్క వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా మొదటి దశలో వచ్చు కలుపు నివారణకు అలాక్లోర్ లేదా ఫ్లూ క్లోరాలిన్ లేదా బ్యూటాక్లోర్ అనే మందును 1 నుంచి 1.5 కిలోల మందును 1 హెక్టార్కు విత్తనం నాటిన 1 రోజు తర్వాత పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తీగజాతి పంటల్లో మనకి మగ ఆడ పుష్పాలు ఒకే మొక్కలో వేరువేరుగా ఉంటాయి. అంటే మగ పుష్పాలు ఒక సమయంలోనూ ఆడ పుష్పాలు ఇంకో సమయంలోనూ వస్తాయి. దీనివల్ల ముందుగా మగ పుష్పాలు వస్తాయి, తర్వాత ఆడ పుష్పాలు వస్తాయి. ఆడ పుష్పాలు వచ్చే సమయానికి మనకి

ఎప్పటికప్పుడు తీసివేయాలి. అదేవిధంగా పాదుల చుట్టూ నేలను గుల్లబారేటట్లు చేయాలి. దీనివల్ల వేర్లు బాగా గాలి పోసుకొని మొక్క వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా మొదటి దశలో వచ్చు కలుపు నివారణకు అలాక్లోర్ లేదా ఫ్లూ క్లోరాలిన్ లేదా బ్యూటాక్లోర్ అనే మందును 1 నుంచి 1.5 కిలోల మందును 1 హెక్టార్కు విత్తనం నాటిన 1 రోజు తర్వాత పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తీగజాతి పంటల్లో మనకి మగ ఆడ పుష్పాలు ఒకే మొక్కలో వేరువేరుగా ఉంటాయి. అంటే మగ పుష్పాలు ఒక సమయంలోనూ ఆడ పుష్పాలు ఇంకో సమయంలోనూ వస్తాయి. దీనివల్ల ముందుగా మగ పుష్పాలు వస్తాయి, తర్వాత ఆడ పుష్పాలు వస్తాయి. ఆడ పుష్పాలు వచ్చే సమయానికి మనకి మగ పుష్పాలు రాలిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి పరపరాగ సంపర్కం జరగకపోవడం వల్ల మనకి దిగుబడి తగ్గిపోతుంది. అయితే ఈ మగ ఆడ పుష్పాల సంఖ్యను వాతావరణం మరియు మనం అందించే ఎరువులు ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా మనకు ఈ బీరలో ఆడ మగ పుష్పాలు వస్తుంటాయి. మనం ఎలాంటి చర్యలు చేపట్టకపోయినట్లయితే బీరలో మొదట ఎక్కువగా మగ పుష్పాలు వస్తాయి. ఆ మగ పుష్పాల వలన మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ మగ పుష్పాలను అదుపులో ఉంచడానికి 200 ppm మోతాదులో నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ను, దీన్ని మనం మార్కెట్లో అయితే ప్లానోఫిక్స్ అంటాము, దీన్ని పిచికారీ చేసుకోవాలి. ఇది ఆడపూల సంఖ్యను పెంచి దిగుబడులను పెంచడంలో బాగా తోడ్పడుతుంది. బీరులో గుమ్మడి పెంకు పురుగులని, అదేవిధంగా పాంపొడ తీగలని, అదేవిధంగా పండు ఈగ అధికంగా ఆశిస్తుంటాయి. ముఖ్యంగా ఈ గుమ్మడి పెంకు పురుగులు విత్తనం మొలకెత్తిన తర్వాత వచ్చిన ఆకులను, అదేవిధంగా తీగ పాకే సమయంలోనూ ఈ పురుగు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. దీని నివారణకు మలాథియన్ 2 ml లేదా క్లోరిపైరిఫాస్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుమ్మడి పెంకు పురుగులను మనం నివారించుకోవచ్చు. పాము పొడ తెగులు అంటాము, కానీ ఇది పురుగుల ద్వారా వస్తుంది. ఈ పురుగు చాలా సన్నగా ఉండి ఆకుపై పొరల్లో దూరి అక్కడ పత్రహారితాన్ని తిని నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు మనం ట్రై అజోఫాస్ అనే మందు 2 ml లేదా అబాసిన్ అనే మందు 1 ml, దాంతోపాటుగా వేపనూనెను 5 ml నీటికి కలిపి ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పాము పొడ తెగులను నివారించుకోవచ్చు. ఇది కాకుండా బీరతో పాటు అన్ని తీగజాతి పంటల్లో విపరీతంగా నష్టాన్ని కలుగజేసేది పండు ఈగ. ఇది పూల మొగ్గలపైన లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయను తొలిచి లోపల గుజ్జును తిని నష్టపరుస్తుంటాయి. పిందెలు కాయలు పసుపు రంగుకు మారి కాయ కుళ్ళుతుంది. వీటి నివారణకు మొక్క పాదుల్లో 50 గ్రాములు వేప పిండి వేసుకోవాలి. పూతా పిందె దశల్లో వేప గింజల కషాయాన్ని పిచికారీ చేస్తే వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇంకా ఇవి ఎక్కువైనప్పుడు విషప ఎర్రలను తయారు చేసి పొలంలో అక్కడక్కడా పెట్టాలి. ఈ విషప ఎర్ర తయారీకి 10 లీటర్ల నీటికి 100 ml మలాథియాన్ను, అదేవిధంగా 100 గ్రాముల బెల్లం లేదా చక్కెరను కలిపి మట్టి ప్రమిదల్లో లేదా పాత్రల్లో పోసి ఎకరాకు 10 నుంచి 15 ఎర్రలను పొలంలో అక్కడక్కడ పెట్టాలి. పెట్టినప్పుడు తల్లి పురుగులు ఈ ఎర్రకు ఆకర్షించబడి మందు ద్రావణంలో పడి చనిపోతాయి. ఇవన్నీ పాటించడంతో పాటు అధిక నష్టం వాటిల్లకుండా ఉండటానికి డైక్లోరవాస్, ఇది 76% ఈసీతో దొరుకుతుంది. దీన్ని 2 ml లేదా ట్రైక్లోరోఫిన్ 50% ఈసీ 1 ml నీటికి కలిపి పిచికారీ చేస్తే పండు ఈగను నివారించుకోవచ్చు.

ఇక బీరలో తెగుళ్ల విషయానికి వస్తే బూజు తెగులు, బూడిద తెగులు, ఇంకా పక్షి కన్ను తెగులు, వెర్రి తెగులు ఇలా చాలా తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ముందుగా ఆకు పైభాగంలో కోణాకారంలో ఉన్న లేత ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడతాయి బూజు తెగుల్లో. క్రమంగా ఇవి పసుపు రంగుకు మారిపోతాయి. ఈ మచ్చలు ఉన్నచోట ఆకులు అడుగు భాగంలో తెల్లటి లేదా బూడిద వర్ణంలో ఉన్న శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తోంది. క్రమంగా ఇది నలుపు రంగుకు మారిపోతోంది. తెగులు ఆశించిన ఆకులు క్రమంగా ఎండి చివరకు మొక్క పూర్తిగా ఎండిపోవడం జరుగుతోంది. తెగులు ఆశించిన మొక్కలలో పూత కాత గణనీయంగా తగ్గిపోతోంది. దీని నివారణ కోసం మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ MZ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి

0: పిచికారీ చేయాల్సి ఉంటోంది.
1: మరొక తెగులు బూడిద తెగులు. ఆకులపైన ముందుగా గుండ్రటి, ఆ తరువాత చిన్న తెల్లటి లేదా బూడిద వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా పరిమాణంలోనూ మరియు సంఖ్యలోనూ పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయి చివరకు ఆకులు పూర్తిగా బూడిద వంటి శిలీంధ్రపు పెరుగుదలతో కప్పబడి కనిపిస్తాయి. ఈ దశలో ఆకులు పండువారి ఎండి రాలిపోతాయి. దీని నివారణ కోసం తెగులు లక్షణాలను గమనించిన వెంటనే లీటరు నీటికి 1 మిల్లీలీటర్ డినోకాప్ లేదా ట్రైడీమార్ఫ్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
0: మరొక తెగులు ఆంత్రాక్నోస్. దీన్నే పక్షి కన్ను తెగులు అంటారు. మొదట ఆకులపైన చిన్న చిన్న గుండ్రటి లేదా కోనాకారపు నీటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఈ మచ్చలు లేత గోధుమ నుండి ముదురు గోధుమ రంగుకు మారిపోతాయి. కాని గుమ్మడిలో ఆకు తొడిమెలపైన అలాగే కాండంపైన ఏర్పడే మచ్చలు కాఫీ రంగులో దీర్ఘవృత్తాకారంలో ఏర్పడతాయి. కాయలపైన దాదాపుగా గుండ్రంగా ఉండి మధ్యలో గుంటపడి చుట్టూ ముదురు గోధుమ రంగుతో ఉన్న అంచు కలిగిన నీటి మచ్చలు ఏర్పడతాయి. బాగా తయారైన కాయలలో ఈ మచ్చలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మచ్చల మధ్యలో సూదిమొన పరిమాణంలో ఉన్న శిలీంధ్రపు బీజాలు ఏర్పడతాయి. ముదిరిన మచ్చల నుండి ఎర్రని జిగురు వంటి పదార్థం బయటకు వస్తోంది. దీని నివారణకు కిలో విత్తనానికి 5 గ్రాముల కార్బన్డిజం కలిపి విత్తన శుద్ధి ముందుగానే చేయాలి. తెగులు ఆశించిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకుజెబ్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బన్డిజం కలిపి పైరుపై పిచికారీ చేయాల్సి ఉంటోంది.
1: మరొక తెగులు వెర్రి తెగులు. మొక్కల లేత ఆకులపై లేత ఆకుపచ్చ మరియు ముదురు ఆకుపచ్చ ప్రాంతాలు ఏర్పడతాయి. లేత ఆకుపచ్చ ప్రాంతాలు పల్లంగా ఉండి ముదురు ఆకుపచ్చ ప్రాంతాలు పక్షి కన్ను తెగులు వలె ఉంటాయి. అందువల్ల ఆకుల ఉపరితలం ఎత్తు పల్లాలతో గరుకుగా ఉంటాయి. ఇలాంటి ఆకులు పరిమాణంలో బాగా తగ్గి చిన్నవిగా ఉంటాయి. సాధారణ ఆకారాన్ని మరియు పరిమాణాన్ని కోల్పోయి ముదురు ఆకుపచ్చ బొబ్బలను కలిగి ఉంటాయి. ఈ తెగులు పేను ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పేను నివారణ కోసం లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి.
0: ఈ విధంగా పందిరి కూరగాయల సాగులో ఎన్నో రకాల తెగుళ్లు అలాగే ఎన్నో రకాల పురుగులను నివారించుకుని మంచి పంట దిగుబడిని సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
2: మీరింతవరకు బీర సాగు మంచి ఆదాయం రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా సూర్య వర్సెస్ సూర్య చిత్రం నుంచి చిన్మయ్య పాడిన కృష్ణ మాదినేని సాహిత్యాన్ని వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హౌసింగ్ బోర్డు నుంచి లిఖిత మహిరామ్ మహాదేవ్ ఆదిత్య వేదిత్ అరుణ రాంబాబు వంశిక వాసుదేవ్ అపురూప ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై సూర్య వర్సెస్ సూర్య చిత్రంలోని ఈ పాట

బీరువా చిత్రం నుంచి ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఎంఎం మానసి దీపక్ పాడిన పాటను వినిపించమంటూ, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంగటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట బీరువా చిత్రంలోనిది.

బాహుబలి చిత్రం నుంచి మోహన భోగరాజ్ రేవంత్ పాడిన చైతన్య ప్రసాద్ సాహిత్యం వినబోతున్నారు. సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భారత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: కేకే పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారపైన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, సుధాకర్, లలిత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో మెగాస్టార్ కేకే పాడిన పాట. మెగాస్టార్

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

100.1 మెగాహెడ్స్ పై కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గురుకాంత్ చిత్రం నుంచి చిన్మయ్ మరియం ట్రోలర్ పాడిన పాటను వినిపించమంటూ, ఎల్లందు బాటన్విడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబీత, చాపెల్, చైతు, భానురాజ్, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్ వికాస్, రాధపాసి, బవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, సూరజ్ లాల్, షాకీర్, సహజాది, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ, హైదరాబాద్ వనస్థలిపురం సాయనగర్ నుంచి దోర్నల బాలరాజు, రేణుక, భద్రి, హరిణి, లోకేష్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై గురుకాంత్ చిత్రంలోని ఈ పాట

కార్యక్రమంలో తరువాత పాటను వినిపించమంటూ కొత్తగూడెం గాంధీ కాలనీ నుంచి భాస్కర్, విజయలక్ష్మి, లిఖిత, మహేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ మనుగురు బండారుగూడెం నుంచి కుమ్మ సత్యనారాయణ, శ్రీదేవి, హనీ, జయదీప్, సాయివర్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కిలాడి చిత్రం నుంచి హరిప్రియ పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఫిదా చిత్రం నుంచి మధుప్రియ రామ్కి పాడిన పాటను వినిపించమంటూ ఇల్లందు కొలరీస్ కళాశిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడ ఉమాశంకర్, రజిత, కవిత, గట్టుకల్లి శ్రీనివాస్ యాదవ్, జాడిపెంటయ్య, నరహరి నాయక్, జుగల్ కిషోర్ కండిల్వాల్, మురళీధర్ బోతాడ, సాయి రాజేష్, కొండేరి రామచందర్, వెంకట్రాజం, ఇంకా వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఫిదా చిత్రం నుంచి ఈ పాట.

డీజీ టిల్లు చిత్రం నుంచి సిద్ధు నేహా శెట్టి పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాచలం గన్నవరం నుంచి ఆశా, కాంతమ్మ, శ్రీదేవి, షరీఫ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 100.1 MHz పై కిన్నెరు లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుంచి సీట్ శ్రీరామ్ పాడిన పాటను వినిపించమంటూ, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, శాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్చారి, సుశాంత్చారి, శ్రీనివాస్చారి, సన్నీచారి, భాగ్యవీర్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇప్పుడు వినండి, శశి చిత్రం నుంచి సిడ్ శ్రీరామ్ పాడిన పాటను వినిపించమంటూ సుజాత్ నగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి దుర్గారావు, నాగమణి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసిఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలు బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై శశి చిత్రంలోని ఈ పాట.

జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాటను వినిపించమంటూ రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుంచి కాపతి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై జాను చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో చివరిగా సరిలేరు నీకెవరు చిత్రం నుంచి బి ప్రాక్ పాడిన పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: Ambassador to Sweden, Anurag Bhushan. The interviewer was Sakshi Singh, Akashwani correspondent. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపద మధురమైన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆడపులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

మరింతవరకు మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి, భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ స్నేహస్వరూప్.

6:35 రైతు సమాచారంలో నువ్వు సాగులో రకాలు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 39వ భాగంలో వీలునామా కేబి శ్రీ ఉమాదేవి గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 తిరిగి 7:45 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 9:30 మధురిమ ఆపత మధురమైన సినీ గీతల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:02:30. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.